ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9

మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56:57 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం చీకటి తరుముతోంది బృందగానం వింటారు. రచన శ్రీ మంత్రవాది మహేశ్వర్, సంగీతం శ్రీ బొబ్బిలి భాస్కర్ రెడ్డి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ గౌతమ్ స్వామి గారు.
1: నమో బుద్ధాయ. విశ్వమానవ కళ్యాణానికి అష్టాంగ మార్గం. దుఃఖంతో నిండి ఉన్న ఈ లోకానికి బుద్ధుడు ఒక మార్గాన్ని చూపాడు. దుఃఖం యొక్క మూలాన్ని దర్శించాడు. సత్యాన్ని ధ్యానించాడు. సత్యాన్ని ఆచరించి సుఖదుఖాలకు అతీతమైన గొప్ప మార్గాన్ని సూచించాడు. ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మహర్షులు ఎన్నో పద్ధతులు బోధించారు. ఏ పద్ధతి పూర్తిగా విజయం సాధించలేదు. కఠోర శ్రమతో శరీరాన్ని శుష్కింపచేసుకున్న దుఃఖం తీరలేదు. అలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు చూపిన అష్టాంగ మార్గం సర్వరులకు ఆమోదయోగ్యమైంది. ఈ ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది. ప్రతి దుఃఖం ఏదో ఒక కారణం చేత ఉద్భవిస్తుంది. ఈ దుఃఖానికి కారణం అవిద్య, అజ్ఞానం, వాటి వల్ల ఉత్పన్నమయ్యే కోరికలు అని బుద్ధ భగవానుడు వెల్లడించాడు. దుఃఖాలన్నింటినీ నిర్మూలించేది అష్టాంగ మార్గంగా బుద్ధుడు చెప్పాడు. ఈ అష్టాంగ మార్గంలో నడిచేవారు దుఃఖం యొక్క అంతం వరకు ప్రయాణిస్తారు. మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం అష్టాంగ ఆచరణ మార్గం. అన్ని దశల్లోనూ ఈ మార్గం అత్యుత్తమం. దుఃఖం యొక్క మూలాన్ని కనుగొని ఈ మార్గంలో నడిచి విజయాన్ని సాధించానని బుద్ధుడు స్వయంగా ప్రకటించుకున్నాడు. అందుకే లోకానికి ఈ మార్గం చూపించానని ఉద్ఘాటించాడు. అష్టాంగ మార్గాలలో మొదటిది సమ్యక్ దృష్టి. దీనినే జ్ఞానదృష్టిగా పరిగణించవచ్చు. ప్రపంచం దుఃఖమయం, అనిత్యం. ప్రపంచంలో ప్రతీదీ దుఃఖాన్ని అనుభవిస్తుంది, నశించిపోతుంది, కొత్తది పుడుతుంది. ఏది శాశ్వతం కాదు. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం దుఃఖానికి కారణమంటాడు బుద్ధుడు. అవిద్య కూడా ఇందుకు తోడ్పడుతుంది. అవిద్య అనంతమైన సంసార సాగరంలో మనిషిని ముంచుతూ యథార్థ జ్ఞానాన్ని గుర్తించనివ్వదు. నేను నాది అనే భావనతో ఉంచుతుంది. దీని నుంచి

0: బయటపడాలంటే బాధాకరమైన ఆలోచనల్ని మంచి ఆలోచనల చేత జయించగలనన్న సంగతి తెలుసుకోవాలంటాడు బుద్ధుడు. అదే సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి వల్ల మంచికి, సత్యానికి, లోక కళ్యాణానికి భంగం కలిగించే సమస్త పాపాల నుంచి విముక్తి కలిగించే శక్తి వస్తుంది. అది గ్రహించడమే సమ్యక్ దృష్టి. రెండవది సమ్యక్ సంకల్పం. దీనినే సమతా సంకల్పం అనవచ్చు. ఎంత జ్ఞానం ఉన్నా దానిని ఆచరణలో పెట్టాలంటే సంకల్పం ఉండాలి. అది సమతా సంకల్పం అయితే జ్ఞానానికి తగిన సంకల్పం అవుతుంది. సమతా సంకల్పం ద్వారా మనిషి తన జ్ఞానాన్ని ఆచరణలోకి తేవచ్చు. ఏ జీవిని హింసించకూడదు. తోటి జీవుల పట్ల సమభావం ఏర్పరచుకోవాలి, సంకల్పం చేయాలి. ఇందుకు జ్ఞానదృష్టి సహాయపడుతుంది. సంకల్పశక్తి ద్వారా మనలోని అవలక్షణాలు దూరం చేసుకోవచ్చు అంటాడు బుద్ధుడు. సమ్యక్ సంకల్పం ద్వారా మనిషి నైతిక అభివృద్ధికి తోడ్పడుతుందని బుద్ధుడు వివరించాడు. మూడవది సమ్యక్ వాక్కు. దీనినే మైత్రీ భాషణ అంటారు. ఇతరులతో మైత్రీ భాషణ వలన మనిషి ప్రపంచానికి తన వంతు మేలు చేయడమే కాకుండా తాను కూడా పవిత్రుడవుతాడు. అన్ని గుణాల్లోకెల్లా మైత్రీ గుణం చాలా గొప్పది. ప్రేమ, కరుణ మొదలైన భావాలు ఈ మైత్రిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మైత్రీ భాషణ చేయడం సర్వమంగళ శోభితమని బుద్ధుడు ఉద్ఘాటించాడు. నాలుగవది సమ్యక్ కర్మాత్మ. దీనినే సద్వర్తనం అని కూడా అంటారు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన మాటలే కాకుండా మన ఆచరణ కూడా నిండుగా ఉండాలి. అలా ఉండాలంటే తనంటే ఏంటో పూర్తిగా ఎరిగి ఉండాలి. సద్వర్తన అంటే మనస, వాచ, కర్మణ నిండైన ప్రవర్తన. అంటే పాపకార్యములు చేయకుండుట, మనసులో ఏమూలైన మాలిన్యం ఉంటే క్షాళన చేసుకోవాలి. సాటివారి పట్ల సద్వర్తన కలిగి ఉండాలి. మన ఆలోచనలు మంచిగా ఉండాలి. నిండైన ప్రవర్తన అంటే అదే అంటాడు బుద్ధుడు. ఐదవది సమ్యక్ జీవనం. అంటే పరిశుద్ధ జీవనం. తోటి జీవులకు ఎటువంటి అపకారం చేయకుండా బ్రతకాలని బుద్ధుడు బోధించాడు. పరిశుద్ధ జీవనానికి బుద్ధుడు ఐదు నియమాలు చేశాడు. ఒకటి ప్రాణీ హింస, రెండు దొంగతనం, మూడు వ్యభిచారం, నాలుగు అసత్యం, ఐదు మత్తు పదార్థాలు సేవనం. వీటికి దూరంగా ఉండాలి అని బుద్ధుడు పేర్కొన్నాడు. స్వచ్ఛంగా ఉత్తమంగా బ్రతకడమే పరిశుద్ధ జీవనమని తెలియజేశాడు. ఆరవది సమ్యక్ వ్యాయామం. దీనినే స్వచ్ఛతకై పరిశ్రమ అనవచ్చు. ఇందుకు నాలుగు పద్ధతులు బుద్ధుడు చెప్పాడు. మనసులో పుట్టిన దుష్టభావాలు నాశనం చేయడం, రెండు మనస్సులోకి దుష్టభావాలు రాకుండా అడ్డుకట్టవేయడం, మూడు ఇంతవరకు రాని మంచి భావాలను నెలకొల్పుకోవడం, నాలుగు అప్పటికే వచ్చి ఉన్న మంచి భావాలను మరింత అభివృద్ధి చేసుకోవడం.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ గోటం స్వామి గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మనం చేసేటువంటి వ్యవసాయంలో ఈ మధ్యకాలంలో పంట ఖర్చులు బాగా పెరిగాయి. వ్యవసాయం అంటే పంట సాగే కాకుండా పాడి పశువుల పోషణలో కానీ, గొర్రెల పెంపకంలో కానీ, చేపల చెరువుల యాజమాన్యం కానీ, కోళ్ల పోషణ కానీ, వీటన్నిటికి కూడా మనకి గతంతో పోలిస్తే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి దానికి పెట్టుబడి ఎలా? మామూలుగా మనము పంట అయిపోయిన తర్వాత గతంలో మరి అక్కడికక్కడ అమ్మేసేవాళ్ళం, లేకపోతే ఇంటికి తెచ్చి ఆ 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ అమ్మేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ పంట వేసుకునే సమయానికి చేతిలో డబ్బులు ఉండే. కానీ మామూలుగా ఈ మధ్యకాలంలో మనం ఏమనుకుంటున్నాం, సరైన గిట్టుబాటు ధర రాకుండా మనం అమ్ముకోవద్దు, వాటిని నిల్వ చేసుకొని సరైన గిట్టుబాటు ధర మార్కెట్

పలికినప్పుడే అమ్ముకుందాం అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు మళ్ళీ పంట వేయాలంటే మనకు పెట్టుబడి కావాలి. మరి దానికి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ వడ్డీ వేసి మన దగ్గర మళ్ళీ సీజన్ అయిన తర్వాత లేకపోతే అవ్వకముందే ముక్కు పిండి వసూలు చేస్తారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మనకున్నటువంటి ఒక మంచి మార్గం పంట రుణాలు. బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం తీసుకునేటువంటి ఈ పంట రుణాలు కానీ, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో మనకి బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి రుణాలు కానీ మనం సద్వినియోగపరచుకోవాలి. సాధారణంగా జిల్లాల వారీగా మరి రాబోయేటువంటి సీజన్కి ఏ పంటకి ఎంత రుణం ఇవ్వాలి అనేటువంటి విషయం సంబంధించి ఒక కమిటీ మరి నిర్ణయించి ఈ పంటకింత రుణం, ఈ పంటకింత రుణం ఎకరాకు అని నిర్ణయిస్తారు. దాన్ని బట్టి అన్ని బ్యాంకులు, చాలా వరకు జాతీయ బ్యాంకులన్నీ కూడా ఆ రుణ సౌకర్యాన్ని రైతులకు కల్పిస్తాయి. ఇక్కడ పంట మనం సాగు చేసేటప్పుడు అయ్యేటువంటి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క పంటకు ఒక రకం ఉంటాయి కాబట్టి ఈ తేడా ఉంటుంది. జిల్లా జిల్లాకు కూడా ఈ పంట రుణాల్లో కాస్త కోస్త తేడా కూడా ఉండొచ్చు. మనము రైతుగా రుణం తీసుకున్నప్పుడు సాధారణంగా తక్కువ వడ్డీయే ఉంటుంది, అది కూడా 7% ఉంటుంది. అది కూడా మనం కనుక సకాలంలో కట్టితే దాంట్లో 3% తీసేస్తారు. అంటే మొత్తం మీద మనం సకాలంలో కడితే మనం తీసుకున్నటువంటి రుణానికి 4% వడ్డీ మాత్రమే కట్టి మనం మన రుణాన్ని తీర్చేయచ్చు. దానికి తోడు ఇంకొక సౌకర్యం కూడా, ఎప్పుడైతే సరైన సమయంలో మనం రుణం తీరుస్తామో తర్వాత మళ్ళీ వెంటనే మనం రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ రుణం ఇవ్వడానికి కూడా బ్యాంకు వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి పంట రుణాన్ని కానీ, వ్యవసాయ అనుబంధ రుణాలను కానీ సరైన సమయాన్ని కట్టడానికి మనం ప్రయత్నిస్తే మనకు మంచి ఉపయోగం ఉంటుంది. పంట రుణాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కౌలు రైతులకు కూడా మరి 1 లక్ష దాకా పంట రుణం వచ్చేటువంటి సౌకర్యం వచ్చింది. కాబట్టి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతు సోదరులు, ముఖ్యంగా కౌలు రైతులకి ఎకరాకన్నా ఎక్కువ కౌలు చేసేటప్పుడు ఈ పంట రుణము 1 లక్ష దాకా పొందేటువంటి అవకాశం ఉంది. గ్రామంలో సొంతిల్లు ఉన్నటువంటి కౌలు రైతుకి ఈ రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇక్కడ పంటకు సంబంధించి రుణం పొందాలంటే మనం వేసినటువంటి పంటని నమోదు చేయించుకోవాలి. ఈ క్రాపింగ్ అంటారు. ఇది గ్రామస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ విభాగం అధికారులు మరి చేస్తారు. వాళ్ళ చేత ఈ క్రాప్ అనే దాన్ని చేయించుకోవటం, అలాగే మనం తీసుకున్నటువంటి ప్రతి పంట రుణాలకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వాళ్ళు అంటే బ్యాంకు వాళ్ళు చేసుకుంటారు. బ్యాంకు ద్వారా ఏ రుణం తీసుకున్నా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులకు సంబంధించి వాటికి బీమా చేసుకుంటారు. మనం బ్యాంకులో రుణం తీసుకోకపోయినా కూడా మనం బీమా చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా ఉండటం కోసం మనం తీసుకున్నటువంటి రుణానికి బీమా మన చేత చేయిస్తారు. ఇకపోతే మనకి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఈ మధ్యకాలంలో బాగా వాడుకలోకి వచ్చింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో మనము రాబోయేటువంటి 5 సంవత్సరాల దాకా రుణం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకసారి అన్ని పత్రాలు అన్నీ చూసేసుకొని వాళ్ళు మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో మనం తీసుకున్నటువంటి రుణాలు, దాంతోపాటుగా పంట అయిపోయిన తర్వాత కోత అనంతరం కొన్ని మనకు ఖర్చులు ఉంటుంటాయి, వాటికి ఒక 10% అని, అలాగే మనము ఇతర రకాలైనటువంటి ఈ నేల యాజమాన్యం కానీ ఇతర రకాలటువంటి ఖర్చులకు కానీ వాటికి ఇంకొక 20%, ఇటన్నిటిని కలిపి భవిష్యత్తులో 5 సంవత్సరాల దాకా మనకు రుణం ఇచ్చేలాగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు మరి రూపొందించి మనకిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే చిన్న మొత్తంలో మనం రుణం తీసుకుంటే ఆ రుణానికి ఎలాంటి హామీ కానీ లేకపోతే మన భూమి పత్రాలని తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం కానీ ఉండదు. పిఎం కిసాన్ యోజన అని కానీ, అలాగే అన్నదాత సుఖీభవ అని కానీ, ఇలా కొన్ని పథకాల ద్వారా కూడా మనకి పెట్టుబడి కోసం ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదేమైనా మనం బ్యాంకు ద్వారా రుణాలు పొందాలి అంటే మనము మన ఆధార్ కార్డుని

0: బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం చేయాలి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పేమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణలో జీవ నియంత్రణ, విత్తన శుద్ధి, వాటి ప్రాముఖ్యత, ఈ అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వింటున్నది విరామ సంగీతం. సమయం 6:48:18 మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవవైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of

0: oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports, and sharing of best practices, etc.
1: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
1: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కు వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
3: అంటే మేము చేసిన యొక్క వర్క్కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో కానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 gigawatts సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.

0: తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న మూడు రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝాః. అథ వార్తాః. ప్రశాసనేన సిబిఎస్ఈ ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఓఎస్ఎం ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యా సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్ష క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్షపదారూఢ ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరే అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరే పరిషదా గతవాసరే ద్వాదశకక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం ఉత్తరపుస్తికానాం పునర్మూల్యాంకనార్థం చ అంతర్జాలపటలం ఆధికారికరూపేణ సక్రియం కృతం. అస్మాకం వార్తాహరః అవదత్ యత్ ఏషా సువిధా తేభ్యః ఏవ ఛాత్రేభ్యః ఉపలబ్ధా అస్తి. యే ఖలు స్వమూల్యాంకితానాం ఉత్తరపత్రాణాం స్కాన్ ఇత్యేతాః ప్రతిలపయః ప్రాప్తవంతః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ఉక్తం యత్ శిక్షా శక్తీకరణస్య మహత్వపూర్ణ సాధనం వర్తతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరాన్ జాగరూకాన్ క్షమాంశ్చ కారయతి. గతవాసరే నవదిల్ల్యాం సా జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ఉక్తవతి యత్ వాస్తవికః వికాసః తదా ఏవ భవిష్యతి యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికార్థిక శైక్షిక రూపేణ వికసితాః భవిష్యంతి. సా ఉక్తవతి యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్యః ఉచ్చ శిక్షాయాః అవసరాణాం ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము

0: वर्या अवदत् यत् भारते प्रतिभासंपन्नानां छात्राणां न्यूनता नास्ति, अपितु तेषां अभिज्ञानं पोषणं तेभ्यः उचित मार्गदर्शनं च आवश्यकं वर्तते।
1: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है। मेरी सभी युवाओं, विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए। युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा।
0: भारतस्य मुख्य न्यायाधीशः न्यायमूर्तिः सूर्यकान्तः गतवासरे सर्वोच्च न्यायालयस्य पञ्च न्यायाधीशेभ्यः पदगोपनीयतायै प्रतिश्रावितवान्। न्यायमूर्तिः शीलनागो, श्रीचन्द्रशेखरः, संजीव सचदेवा, अरुणपल्ली, वरिष्ठाधिवक्त्री वी मोहना च सर्वोच्च न्यायालयस्य न्यायाधीशत्वेन शपथवचनं स्वीकृतवन्तः। अवधेयं यत् केन्द्रेण सर्वोच्च न्यायालयीय न्यायविद समितेः अनुशंसाम् आलक्ष्य एव एतेषां नियुक्ति विषयणे स्वीकृतिः दत्ता। राष्ट्रिय पंचायत पुरस्कार समारोहः अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते। एते पुरस्काराः देशस्य 42 संख्याकेभ्यः उत्कृष्ट पंचायतेभ्यः प्रदास्यन्ते। समारोहावसरे दीनदयालोपाध्याय पंचायत सतत विकास पुरस्कारः इत्यस्यां श्रेण्यां 34 ग्राम पंचायतेभ्यः, नानाजी देशमुख सर्वोत्तम पंचायत सतत विकास पुरस्कार श्रेण्यां च 8 पंचायतेभ्यः पुरस्काराः प्रदास्यन्ते। भारतीयर्थ विभागेन सूचितं यत् अद्य कर्णाटकस्य आभ्यन्तरीणेषु भागेषु, केरल माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुच्चेरी, कराईकलेषु च तीव्रवृष्टिः भविष्यति। आगामी दिवसद्वय पर्यन्तं हरियाणा, चंडीगढ़, दिल्ली, छत्तीसगढ़, झारखंड, गुजरात, गोवा, महाराष्ट्र, आंध्र प्रदेश, तेलंगाना, पश्चिमोत्तर प्रदेशेषु तीव्र झंझावातेन सह गर्जनस्य, तडितपातस्य च संभावना वर्तते। अन्ते क्रीडा वार्तासु, महिलानां अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडा मालिकायां गतरात्रौ इंग्लैंड देशस्य टाउनटन नगरे काउंटी क्रीडांगणे आयोजिते तृतीये अन्तिमे च द्वन्द्वे इंग्लैंडेन भारतं 6 क्रीडकैः पराजितम्। इत्थम् इंग्लैंडेन 2-1 इत्येतेन स्पर्धान्तरालेन श्रृंखला जिता। इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ప్రసార విశేషాలు. ముందుగా ఈ ఉదయ ప్రసారంలో ఉదయ సమీరాలు శీర్షికన నేటి మాట 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన సంగం లక్ష్మీబాయి గారు మరియు విలియం హార్వే గారి వర్ధంతి సందర్భంగా వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఆకాశవాణి శీర్షికన శ్రోత శ్రీమతి ఫాల్గట్ అన్నపూర్ణ గారికి ఆకాశవాణితో గల అనుబంధం గురించి వారి మాటల్లోనే వింటారు. ఇదే కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర, పరిణామక్రమం, ప్రసంగ ధారావాహిక 5వ మరియు ఆఖరి భాగం వింటారు సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీ బేత రామ సూర్యప్రకాశరావు గారు, తర్వాత పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:30 శ్రీ ఎన్కే రామకృష్ణ గారు అందించిన విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. 8:30 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టి చౌడప్ప గారి వయోలిన్ వాదనం వింటారు. సహకార వయోలిన్ శ్రీ పి భువనేశ్వరయ్య గారు, మృదంగం శ్రీ ఎంఎల్ వీరభద్రయ్య, ఘటం శ్రీ కె మంజునాథ్ గారు. 10:00 ప్రసారమయ్యే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో 12 ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శీర్షికన కొయ్యగొర్రం నాటకం వింటారు. రచన శ్రీ ఏ భాస్కర చంద్ర, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. 12:40 ప్రసారం

అయ్యే కార్మికుల కార్యక్రమంలో ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై ఈఎస్ఐసి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0891-272724, నెంబర్ మరొకసారి 0891-272724. మధ్యాహ్నం 2:30 ఏకచిత్రగానం వింటారు. 2వ ప్రసారంలో సాయంత్రం 5:30 సంధ్యారాగాలు వింటారు. సాయంత్రం 5:55 జి పద్మగారు చదివిన ఉద్యోగ వార్తలు వింటారు. 6:30 ప్రసారమయ్యే సాయం సమీరాలు కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, భారత్ ఇన్నోవేట్స్ అనే అంశంపై వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. ఇదే కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన వీణా విద్వాంసురాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి గారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లోనే వింటారు. 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు వ్యవసాయదారులు కార్యక్రమంలో పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవ నియంత్రణ, విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఈ అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం వింటారు. అనంతరం శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఏ బృందా కుమారి గారు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శీర్షికన శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి గానం వింటారు. వయోలిన్ శ్రీమతి మంథా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్వారావు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:04:35 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తు

0: భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపెషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె

0: చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019 జారీ చేసే ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్పులు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. మొదటిగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి గారి వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా సంగం లక్ష్మీబాయి గారి జీవితంలో కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. సంగం లక్ష్మీబాయి గారు 1911 జూలై 27వ తేదీన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు సత్యవతి. వివాహానంతరం ఆమెకు లక్ష్మీబాయి అనే పేరు వచ్చింది. జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె పట్టుదలతో చదువు కొనసాగించి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. మహిళల విద్య, అనాథ బాలికల సంక్షేమం కోసం 1952వ సంవత్సరంలో ఇందిరా సేవా సదన్ అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి ఆసరాగా నిలిచారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి కలిగిన లక్ష్మీబాయి గారు సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం

0: సత్యాగ్రహంలో కూడా చురుగ్గా పాల్గొని ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన విమోచన ఉద్యమంలోనూ సాయుధ పోరాటంలోనూ మహిళలను ముందుంచి నడిపించారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 1952 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన లక్ష్మీబాయి గారు బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 1957, 1962 మరియు 1967 సంవత్సరాలలో వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మంత్రిగా ఉన్న కాలంలో ఆమె తన జీవిత విశేషాలను నా అనుభవాలు అనే పుస్తక రూపంలో రచించారు. నిస్వార్థ ప్రజాసేవకు రాజకీయ విలువలకు నిలువెత్తు రూపంగా నిలిచిన సంగం లక్ష్మీబాయి గారు 1979 సంవత్సరం జూన్ 3 అంటే సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. నేటి మాటలో 2వ అంశంగా రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రత్యేక కృషి చేసిన విలియం హార్వే గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలో కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. విలియం హార్వే గారు 1578 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన ఇంగ్లాండ్లోని ఫోక్స్టోన్ అనే పట్టణంలో జన్మించారు. క్యాంటర్బరీలోని కింగ్స్ స్కూల్లో విద్య పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి 1597లో ఆర్ట్స్ పట్టా పొందారు. ఆ కాలంలో వైద్య రంగంలోనే అత్యుత్తమైనదిగా పేరు పొందిన ఇటలీలోని పాదువా విశ్వవిద్యాలయంలో చేరి 1602 సంవత్సరంలో మెడిసిన్ పూర్తి చేశారు. ఇంగ్లాండ్ తిరిగి వచ్చిన తర్వాత లండన్లో వైద్యుడిగా స్థిరపడ్డారు విలియం హార్వే గారు. ఆయన ప్రతిభను గుర్తించిన అప్పటి రాజకుటుంబం ఆయన్ను రాజవైద్యుడిగా నియమించింది. హార్వే కాలం నాటి వైద్యులు ప్రాచీన గ్రీకు వైద్యుడు గాలెన్ సిద్ధాంతాలను నమ్మేవారు. దాని ప్రకారం రక్తం కాలేయంలో తయారవుతుందని, శరీర భాగాలు దాన్ని పూర్తిగా వినియోగించుకుంటాయని భావించేవారు. కానీ హార్వే అనేక జంతువుల గుండెలను, మానవ శరీర నిర్మాణాలను నిశితంగా పరిశీలించి ఆ సిద్ధాంతం తప్పని నిరూపించారు. గుండె ఒక పంపులాగా పనిచేస్తూ రక్తాన్ని నిరంతరం శరీరం అంతటా పంపుతుందని విలియం హార్వే గారు నిరూపించారు. రక్తం ఒకే దిశలో ప్రవహించడానికి వీలుగా సిరలలో ఉండే కవాటాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. గుండె నుండి ధమనుల ద్వారా శుద్ధ రక్తం శరీర భాగాలకు వెళ్తుందని, తిరిగి సిరల ద్వారా చెడు రక్తం గుండెకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు. 1628 సంవత్సరంలో ఆయన రాసిన డే మోటు కార్డిస్ అనే పుస్తకంలో తన పరిశోధనలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది వైద్యశాస్త్ర చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన గ్రంథంగా నిలిచింది. రక్త ప్రసరణతో పాటు జీవుల పుట్టుకపై కూడా విలియం హార్వే గారు అనేక పరిశోధనలు చేశారు. జీవిత చివరి దశలో ఆయన గౌట్ వ్యాధితో బాధపడ్డారు. 1657 సంవత్సరంలో జూన్ 3వ తేదీ అంటే సరిగ్గా ఇదే రోజున విలియం హార్వే గారు కన్నుమూశారు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో తరువాత 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శ్రోత శ్రీమతి ఫాల్గట్ అన్నపూర్ణ గారికి ఆకాశవాణితో గల అనుబంధం గురించి వారి మాటల్లోనే విందాం.
1: నమస్కారం అండి, నేను పాల్గట్ అన్నపూర్ణ, రిటైర్డ్ కాలేజ్ లెక్చరర్, సెయింట్ జోసెఫ్ కాలేజ్. మన ఆకాశవాణి గురించి చెప్పినప్పుడల్లా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పొద్దున్న ట్యూన్ వచ్చిన వెంటనే భక్తి రంజనీలో ఏం పాట వేస్తారా అని చాలా కుతూహలంగా వెయిట్ చేసేవాళ్ళం. శ్రీ సూర్యనారాయణ అని వస్తే, ఆహా ఇవాళ ఆదివారం కదా అని వెంటనే మేము చాలా సంతోషపడేవాళ్ళం. పొద్దున్న లేచి అంత దేవుడి నామాలు వినుకుంటూ లేవడం చాలా చాలా బాగుండింది. ఆ ప్రభావం ఇంకా మా మీద ఉంది. అందువల్ల మేము పాటలు పాడడమైనా శ్లోకాలు నేర్చుకోవడమైనా అలా అలవరుచుకున్నాము. ఆదివారాలు అయితే సంక్షిప్త శబ్ద చిత్రాలు, చాలా చిన్నప్పుడైతే బాల వినోదం విన్నారా బాలల్లారా బాల వినోదం విన్నారా చాలా బాగుండేది. చిన్న కథలు, పద్యాలు, జోక్స్ ఇవన్నీ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్

వినడానికి మేము 2 గంటలు కనుక్కుంటాను మధ్యాహ్నం రెడీగా రేడియో దగ్గర కూర్చునేవాళ్ళం. ఆ పాటలు అయ్యాక చాలాసార్లు సంక్షిప్త శబ్ద చిత్రాలు ఆడియో వచ్చేది. మరి ఆ కాలంలో 3 గంటల సినిమా అని 1 గంట 1.5 గంటలు అలా కుదించేసి ఆ సినిమా సారాంశం తెలిసినట్టు, డైలాగులు అవి తెలిసినట్టు చెప్పేవారు. కొంచెం కూడా పెద్ద వయసు వచ్చాక క్రికెట్ అంటూ ఏంటో తెలిసినప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ వినడం ఒక పెద్ద పెద్ద మాకు లెర్నింగ్ ప్రాసెస్. ఆ కామెంటరీ వింటూ మా అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు ఒక పని ఇచ్చేవాడు, ఎవరు ఏం బౌల్ చేశారు, ఎవరు ఎవరిని అవుట్ చేశారు, ఎన్ని రన్స్ తీశారు, ఎవరు ఒక పట్టిక ఒక టేబుల్ తయారు చేయాలి. అవన్నీ మేము రేడియోలో వింటూ చాలా చక్కగా, రేడియో వినడం అంటే ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయితే. కవి సమ్మేళనం కూడా ఉండేది, చాలామంది కవులు వచ్చి ఎక్స్పర్టీస్ వాళ్ళ కవితల్లో చెప్పేవారు. అయితే మా మామగారు ఒక విషయం చెప్పారు,

చాలా చక్కగా రేడియో వినడమంటే ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే కవి సమ్మేళనం కూడా ఉండేది, చాలామంది కవులు వచ్చి ఎక్స్పర్టీస్ వాళ్ళ కవితల్లో చెప్పేవారు. అయితే మా మామగారు ఒక విషయం చెప్పారు, గ్రామం నుంచి 5 కిలోమీటర్లు నడిచి అక్కడ పార్క్లో లౌడ్ స్పీకర్లో న్యూస్ వచ్చేది, ఆకాశవాణి న్యూస్. అది వినడానికి 5 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ న్యూస్ వినేవారు. చిన్నప్పటి స్మృతులలో ఇవన్నీ తలుచుకున్నప్పుడు చాలా చాలా బాగుండింది. ఆకాశవాణికి ధన్యవాదాలు, నమస్కారం.

ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శ్రోత శ్రీమతి ఫాల్గట్ అన్నపూర్ణ గారికి ఆకాశవాణితో వారికి గల అనుబంధం గురించి వారి మాటల్లో విన్నారు. ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 5వ మరియు ఆఖరి భాగం సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీ బేత రామసూర్య ప్రకాశ్ రావు.

బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది ఆకాశవాణి నినాదం. అందుకే ఆకాశవాణి ప్రసారాలు ప్రజలకు నమ్మకమైన విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందించే విధంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు, అధికారులకు మధ్య సమాచార వారధిగా ఉంటూ పరిస్థితులు త్వరగా అదుపులోకి వచ్చేంతవరకు ఒక ఇంటి పెద్దల ఆకాశవాణి పనిచేస్తుంది. శ్రోతలకు రోజూ నిర్ణీత సమయాల్లో వాతావరణ హెచ్చరికలు అందిస్తుంది. తుఫానుల సమయంలో చాలాసార్లు ఈ హెచ్చరికలను అందిస్తూ మత్స్యకారులను, వ్యవసాయ రంగం వారిని, ప్రజలను అప్రమత్తులను చేస్తూ అధికారులకు సహాయకారిగా ఉంటుంది. వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సూచనల ప్రకారం అవసరమైన సమయాల్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 24 గంటల ప్రసారాలను కొనసాగిస్తుంది. అంచేతనే రాష్ట్ర మత్స్యశాఖ వారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను నమ్మకమైన వాతావరణ హెచ్చరికలు తెలుసుకునేందుకు తమతో పాటు తప్పకుండా ఒక రేడియోని తీసుకుని వెళ్లమని సలహా ఇస్తుంటారు. ఇప్పుడు ఆ రేడియో కార్యక్రమాలు మొబైల్లో కూడా వినొచ్చు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మన దేశంలో ఆకాశవాణి సంస్థ ఎప్పుడూ ఏ విధమైన విరాళాలను, చందాలను ఏ సందర్భంలోనూ సేకరించదు. కానీ ఒక్కసారి మాత్రమే ఇలా ప్రభుత్వానికి విరాళాలు అందించమని ఆకాశవాణి సంస్థ తమ శ్రోతలను కోరింది. అదెప్పుడంటే గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ ప్రాంతంలో 2021 జనవరి 26 వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపం. దీనివల్ల దాదాపు 20,000 పైగా ప్రజలు మరణించడం, 16,000 పైగా క్షతగాత్రులు కావడం, 4 లక్షలకు పైగా గృహాలు దెబ్బతినడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మొదటిసారిగా ఆకాశవాణి సంస్థ శ్రోతల నుండి విరాళాలు సేకరించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం కేంద్రం కూడా తన వంతు కృషి చేసింది. శ్రోతలకు విరాళాల ఆవశ్యకతను వివరిస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ ప్రకటనలు తరచుగా చేయడం జరిగింది. అప్పటి స్టేషన్ డైరెక్టర్ పి. రాజారావు గారు ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారిని ఆకాశవాణి కేంద్రానికి రప్పించి వారిచే తాము అందించిన విరాళం గురించి తెలుపుతూ మిగిలిన వారిని కూడా విరాళాలు ఇవ్వమని అభ్యర్థనలు చేయించారు. శ్రోతలకు ఆకాశవాణి సంస్థ మీద ఉన్న నమ్మకం వల్ల విరాళాల సేకరణలో మంచి స్పందనే లభించింది. ఇక సునామీ అంటే సముద్రంలో భూకంపం. ఇది 2004 సంవత్సరంలో వచ్చినప్పుడు మన దేశంలో తూర్పు సముద్ర తీరంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ తీరంలోని కేరళ, ఇప్పుడు కేరళం అంటున్నాం అనుకోండి, ఆ రాష్ట్రాలన్నీ సంక్షోభానికి గురయ్యాయి. ఇటువంటి సమయంలో ప్రజలకు, అధికార యంత్రాంగానికి బాసటగా నిలిచి ఈ కేంద్రం సరైన

రీతిలో సునామీ వార్తలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు వంటివి విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం అంటే సైక్లోన్ వార్నింగ్ సెంటర్ వారి సహకారంతో ప్రసారం చేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అసత్య వార్తలను నమ్మవద్దని ప్రజలకు తెలియజేస్తూ సందేశాలు కూడా ఇచ్చింది. అలాగే ఇలాంటి సమయంలో ఒకరోజు రాత్రి స్టేషన్ డైరెక్టర్ కేవీ హనుమంతరావు గారి పర్యవేక్షణలో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము వరకు కొనసాగే రాత్రి ప్రసారం ప్రారంభించారు. ఆ రాత్రంతా వాతావరణ శాఖ వారు అందించే సమాచారం, వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఇక్కడి స్టూడియోలోని కంట్రోల్ రూమ్ ఇంజనీరింగ్ విభాగం వారి సహకారంతో ఆ రోజు రాత్రి ప్రసారం నిర్వహిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి కూడా తగిన సమాచారాన్ని అందిస్తూనే ఉండడం జరిగింది. ఈ సునామీ విపత్కర సమయంలో ఈ కేంద్రంలో ఉన్న ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది సహకారం ఆనాటి విశాఖపట్నం కేంద్ర వార్తా విలేకరుగా ఉన్న ఎం మహేష్ వారు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఆకాశవాణి విలేకరులు సునామీ సమాచారం అందించిన విధానం మరువలేంది. ఇక హుదూద్ సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చింది ఆకాశవాణి. ప్రభుత్వ అధికారులచే సరైన సమాచారాన్ని ఈ కేంద్ర పరిధిలో ఉన్న తాత్కాలిక ఆకాశవాణి విలేకరులు వారు అందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం అంటే సైక్లోన్ వార్నింగ్ సెంటర్ వారు డైరెక్టర్ డాక్టర్ జేవీఎం నాయుడు గారి ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడం జరిగింది. శ్రీమతి ఆర్ హర్షలత గారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ వారు అందించిన సమాచారం ప్రకారం హుదూద్ బీభత్సం కారణంగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, నగరంలో డీజిల్ సరఫరాలో కొరత వంటి పరిస్థితుల్లో కూడా డీజిల్ జనరేటర్ సహకారంతో ఆకాశవాణి తన ప్రసారాలను నిరంతరం ఎఫ్ఎం ద్వారా విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేసిన సాధికారమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం జరిగింది అని. ఈ సమయంలో నగరంలో ఏ ఒక్క ప్రైవేట్ రేడియో కేంద్రం కూడా పనిచేయలేదు. ఆనాడు ఆకాశవాణి కేంద్రం అందించిన సేవలను యావత్ దేశం గుర్తించింది. తర్వాత విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో 1997 సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం మన దేశంలో అతి పెద్దదైన భారీ విస్ఫోటనం జరిగి 50 మందికి పైగా మరణించడం జరిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ముందుగా నిర్ణయించిన ఆహూతుల సమక్షంలో సంగీత కార్యక్రమం 1-2 రోజుల్లో జరగవలసి ఉంది. కానీ నగరంలో జరిగిన ఈ విషాదకర సంఘటన వల్ల బహిరంగంగా జరగవలసిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని ఆకాశవాణి మ్యూజిక్ స్టూడియోలో అతి కొద్దిమంది సమక్షంలో నిర్వహింపజేశారు ఆనాటి స్టేషన్ డైరెక్టర్ డి ప్రసాదరావు గారు. ఈ భారీ విస్ఫోటనం సందర్భంగా మరణించిన, గాయపడిన కార్మికుల విషయంలో అధికార యంత్రాంగం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రికార్డు చేసి రేడియో నివేదికను ప్రసారం చేసే బాధ్యతని ఆనాటి డ్యూటీ ఆఫీసర్ శ్రీమతి బిటి కృష్ణకుమారి గారు స్వీకరించారు. ఆకాశవాణి కార్యక్రమం సిబ్బందికి కూడా ఈ పరిసరాల్లోకి ప్రవేశం లేని వాతావరణంలో కూడా చాకచక్యంగా ప్రవేశానికి తగిన అనుమతి సంపాదించి విషయ సేకరణ చేసి రేడియో నివేదిక ప్రసారం చేసిన సంగతి ఇంకా శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. ఒరిస్సాలో 1999 అక్టోబర్ 29న సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, బారువా తీర ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. ఉద్దానం, ఈ స్థలం కొబ్బరి తోటలకు ప్రఖ్యాతి. ఈ ప్రాంతం బాగా దెబ్బతింది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ప్రజలకు తెలపడానికి ఆర్వి రమణమూర్తి గారు, రొక్కం కామేశ్వరరావు గారు, టి శ్రీనివాసరావు గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్, వారంతా కలిసి ఇచ్చాపురం, రాజపురం, ఉద్దానం, కవిటి, ఇంకా బారువా దగ్గర కొన్ని తీర ప్రాంతాల గ్రామాలను సందర్శించి రికార్డింగులు చేయడం జరిగింది. అలాగే 1999-2000 ప్రాంతాల్లో పాడేరు, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో మలేరియా వ్యాధి విజృంభించింది. ఆ సమయంలో ముందుగా ఆర్వి రమణమూర్తి గారు, పి శామ్యూల్ గారు, ఆయన ఇంజనీరింగ్ టెక్నీషియన్, వీరిద్దరూ పాడేరు ఆసుపత్రి వైద్యులను, చుట్టుపక్కల కొన్ని గ్రామాల ప్రజలను కలిసి నివేదిక తయారు చేయడం జరిగింది. దాని తర్వాత

మరికొన్ని బృందాలు బయలుదేరి రంపచోడవరం, నర్సీపట్నం వంటి ప్రాంతాలకు వెళ్ళాయి. అలాగే 2019లో వచ్చిన కరోనా సమయంలో ప్రజలను అప్రమత్తం చేసిన విషయం ఆకాశవాణి శ్రోతలకు అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అని కీర్తిశేషులు శ్రీ ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు అన్నారు ఓ దేశభక్తి గీతంలో. తల్లి తర్వాత తల్లి అంత గొప్పది జన్మభూమి. అందుకే ప్రతి దేశ పౌరుడు తన దేశాన్ని ప్రేమిస్తూ ఆ దేశ గౌరవాన్ని పెంచుకుంటూ రావాలి. ఇటువంటి భావనను మనలో కల్పించే దిశగా ఆకాశవాణి మొదటి నుండి దేశభక్తికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం విషయానికి వద్దాం. ప్రతిరోజు ఉదయ ప్రసారం వందే మాతర గీతంతో ఆరంభమవుతుంది. వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి 2026 సంవత్సరం మార్చి 26వ తేదీ నుండి ఉదయం ప్రసారంలో 3:05 నిడివిగల పూర్తి వందే మాతర గీతాన్ని ప్రసారం చేస్తుంది. ఉదయం ప్రసారంలోనే ఆకాశవాణి కళాకారులు పాడిన దేశభక్తి గీతం ప్రసారం చేయడం ఆనవాయితీ. ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 14వ తేదీ రాత్రి భారతదేశ రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి సందేశమిస్తారు. ఈ సందేశాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. ఈ సందేశానికి ప్రాంతీయ భాషల్లో అనువాదం ఇదే రోజు ఇదే ప్రసారంలో ప్రసారం చేస్తారు. 15 ఉదయం భక్తిరంజన కార్యక్రమంలో మాతృవందనం, దేశభక్తి గీతాలు వినిపిస్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం ప్రసారమవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉదయం నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దేశంలోని అన్ని కేంద్రాలు రిలే చేస్తాయి. ఆనాటి కార్యక్రమాల్లో దేశ స్వాతంత్రానికి సంబంధించిన ప్రస్తావనలు, ప్రత్యేక కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఉదయం నిర్వహించే 15 వేడుకలపై సాయంత్ర ప్రసారంలో రేడియో నివేదిక ఉంటుంది. భారతదేశ గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే సందర్భంగా 25వ తేదీన రాత్రి భారత రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని ఇస్తారు. ఈ సందేశాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. ఈ సందేశం అనంతరం ప్రసారం చేసే స్థానిక భాషలో అనువాదాన్ని ఆయా రాష్ట్రాల్లోని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. విశాఖపట్నం కేంద్రం తెలుగు అనువాదం ప్రసారం చేస్తుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి నిర్వహించిన సర్వభాషా కవి సమ్మేళనం కార్యక్రమం కూడా 25వ తేదీ రాత్రి అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. అయితే ఆయా రాష్ట్రాల ఆకాశవాణి కేంద్రాలు ఇతర భాషల కవితలను తమ స్థానిక భాషలో అనువాదాన్ని జతచేసి సర్వభాషా కవి సమ్మేళనం కార్యక్రమంలో ప్రసారం చేసుకుంటాయి. విశాఖపట్నం కేంద్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే దానిని రిలే చేస్తుంది. ఈ సర్వభాషా కవి సమ్మేళనంలో తొలిసారిగా ఈ కేంద్రం తరపున ఎస్టీ జ్ఞానానంద కవి గారు పాల్గొన్నారు. ఈ కేంద్రం 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో మాతృవందనం పేరుతో దేశభక్తి గీతాలను వినిపిస్తుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం రిలే ఉంటుంది. దేశ రాజధానిలో రాష్ట్రపతి భవన్, పార్లమెంటు భవనం దగ్గర ఉన్న రాజ్పథ్ వద్ద నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అనంతరం నిర్వహించే సాయుధ దళాల కవాతు, సైనికుల సాహస విన్యాసాలు, వివిధ రకాల కళారూపాల, వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు, వాయుసేన గగనతల విన్యాసాల కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రసారం రిలే ఉంటుంది. ఆ రోజు మొత్తం ప్రసారాల్లో దేశ స్వాతంత్రానికి సంబంధించిన ప్రస్తావనలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సూచనగా 3వ రోజు తర్వాత దేశ రాజధానిలో 29న సైనిక సోదరులు నిర్వహించే బీటింగ్ రిట్రీట్పై ఆకాశవాణి నివేదికను రాత్రి రిలే చేస్తాయి అన్ని ఆకాశవాణి కేంద్రాలు. భారత స్వాతంత్ర దినోత్సవం స్వర్ణోత్సవాలను 1997

సంవత్సరంలో నిర్వహించారు. ఈ జాతీయ పండుగ ఉత్సవాలను దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు తమ తమ ప్రత్యేక కార్యక్రమాలతో జరుపుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కేంద్రాలు ఒక ప్రణాళిక ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని కేంద్రాలు రిలే చేశాయి. ఈ కేంద్రం స్వర్ణభారతి పేరుతో చాలా రూపకాలను తయారు చేసింది. రాంభట్ల నృసింహశర్మ గారి రుధిరజ్యోతి అల్లూరి, పివి రామ్గోపాల్ గారి వాడపల్లి రథోత్సవం, స్వాతంత్రోద్యమం పత్రికలు, జి వెంకటేశ్వరరావు గారు భయంకరాచారి కాకినాడ బాంబు కేసు, కె మధుసూదన్ గారు నీలి విప్లవం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ రూపకాలను నిర్వహిస్తే, కాకినాడ కాంగ్రెస్ మహాసభలు అనే కార్యక్రమాన్ని కె వెంకటేశ్వరరావు గారు, బులుసు సాంబమూర్తి కార్యక్రమాన్ని బహుదుర్షా రామ్మోహన్ రావు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రణాళికను ఆనాటి స్టేషన్ డైరెక్టర్ డి ప్రసాదరావు గారు చక్కగా తయారు చేశారు. దేశభక్త కవుల, విప్లవకారుల, దేశభక్తుల పుట్టినరోజు, వర్ధంతి సందర్భంగాను, స్వాతంత్ర్యం సమర ఘట్టాలను స్మరించుకునే రోజుల్లోనూ వాటి గురించి ప్రసంగాలు, కవితలు, రూపకాల ప్రసారం జరుగుతోంది. అంతేకాదు, మామూలు రోజుల్లోనూ దేశభక్తికి సంబంధించిన అంశాలపై కూడా సందర్భానుసారంగా ఎన్నో పాటలు, రూపకాలు, నాటకాలు, ప్రసంగాలు, పరిచయాలు ఉంటాయి. భారత స్వాతంత్ర సమర చరిత్ర సంగ్రహాన్ని వివరించిన ఒక ధారావాహిక రూపక కార్యక్రమం గాహే తవజయ గాథ. ఈ కార్యక్రమం 2017 ప్రసారమయ్యింది. ఇది 18 భాగాలుగా 2017 ఆగస్టు 17 తేదీ నుండి డిసెంబర్ 14 తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 7:15 నుండి 7:45 వరకు అర్ధగంట సేపు ప్రసారమయ్యింది. రాంభట్ల నృసింహశర్మ గారు ఈ కార్యక్రమ రచన చేయగా కె వెంకటేశ్వరరావు గారు, కండ్రాతి సాంబశివరావు గారు నిర్వహించారు. ఆ కార్యక్రమ పర్యవేక్షణ అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. ఈ ధారావాహిక విశేషం ఏమిటంటే, ఆ సమయంలో ఆకాశవాణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బంది ఏదో ఒక పాత్రలో పాల్గొని ఈ ధారావాహికను విజయవంతం చేశారు. అదేవిధంగా 75 భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఆకాశవాణి ప్రసారం చేసింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వార్తా విభాగం వారు భారతదేశ స్వాతంత్ర అమృత మహోత్సవాలు, అవి 2021 మార్చి 12 నుండి 2023 ఆగస్టు 15 తేదీ వరకు జరిగాయి. ఈ సందర్భంగా సాయంత్రం ప్రసారమయ్యే తెలుగు ప్రాంతీయ వార్తల్లో 1 సంవత్సరం పాటు స్వాతంత్ర సమర యోధుల గురించి ఒక ప్రశ్న అడుగుతూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగానే ఈ ప్రాంతీయ వార్తల్లో స్వతంత్ర సమర యోధుల గురించి క్లుప్తంగా 1 నిమిషం పాటు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా 1 సంవత్సరం పాటు నిర్వహించారు. క్యాజువల్ న్యూస్ రీడర్ ఎన్ మణిగారు, ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎం మహేష్ గారు చేసిన కృషి శ్లాఘనీయం. విశ్వవిద్యాలయంలో వివిధ రకాల శాస్త్రాల అధ్యయనం ఎలా జరుగుతుందో, అలాగే ఆకాశవాణిలో వివిధ రకాల అంశాలపై వివిధ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేసే కొన్ని కార్యక్రమాల విషయానికి వస్తే, ప్రతిరోజు ఉదయం వందే మాతరం గీతంతో ఆకాశవాణి ప్రసారాలు ఆరంభమవుతాయి. భక్తిరంజని, చింతన వంటి అంశాలతో పాటు సాహిత్య విభాగంలో తెలుగులో ప్రసంగాలు, పరిచయ కార్యక్రమాలు, కవితలు, కథానికలు, పుస్తక సమీక్షలు, సమస్యా పూరణలు వంటివి ఉన్నాయి. ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ కార్యక్రమాలు, అలాగే హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. యువత కోసం యువవాణి, గిరిజనుల కోసం గిరిసీమలు, స్త్రీల కోసం మహిళా కార్యక్రమాలు, జానపద, కర్ణాటక, లలిత, భక్తి సంగీతం, రంగస్థల పద్యాలు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, నాటకాలు మరియు రూపకాలు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు, తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత వార్తలు మరియు అనుబంధ కార్యక్రమాలు, క్రీడా సమీక్షలు, క్రీడలపై ప్రత్యక్ష ప్రసారాలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్నాయి. తెలుగు, హిందీ, సినిమా, ఇతర పాటలు వంటివి కూడా ఉన్నాయి. అలాగే సాయంత్రం ప్రసారమయ్యే సమాచార వేదికలో ఈ కేంద్రానికి అందిన సమాచారం మేరకు ఈ కేంద్రం పరిధిలోని జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజలకు

అందించే సమాచారాన్ని, అలాగే SOS అంటే తప్పిపోయిన వారి సమాచారం, ఇలాంటి విషయాలు తెలియజేస్తారు. పర్వదినాలు, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమాల సరళిని ప్రస్తుతం తీర్చిదిద్దుతున్న కార్యక్రమ సిబ్బంది విషయానికి వస్తే, శ్రీ పివి రామ్ గోపాల్, వీరు కార్యక్రమ విభాగ అధిపతిగా కొనసాగుతూ క్రితం మే నెలాఖన్నా రిటైర్ అయ్యారు. శ్రీమతి కె ఇందిర, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. శ్రీమతి సంఘమిత్ర పాల్ చౌదరి, కార్యక్రమ నిర్వహణాధికారి. శ్రీ నల్లగంగుల సుధాకర్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణాధికారి. శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణాధికారి. శ్రీ రాంపట్ల నృసింహ శర్మ, సీనియర్ గ్రేడ్ అనౌన్సర్. ఇంకా కూడపాటి RR SV ప్రసాద్ గారు లైబ్రరీని నిర్వహిస్తూ ఉంటారు. వీరందరూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతలను తమదైన శైలిలో అలరిస్తున్నారు. మొత్తం మీద ఆకాశవాణి మన మనుగడకు అవసరమయ్యే అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తూనే ఉంది. ఎందుకంటే బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నది ఆకాశవాణి నినాదం కావడమే. అందుకే ఆకాశవాణి అంటే ఓ శబ్దరూప విశ్వవిద్యాలయం.

0: ఇంతవరకు మీరు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 5వ మరియు ఆఖరి భాగం విన్నారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీ బేతా సూర్యరామప్రకాశరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గానం.

0: తక తచను తచను తజిమి తజిమి తక దిత్తాం తక తాం పరగతాం తత్త రిత్త జను తక రిత్త జను తత్త ధిం తక ధిం తజం తజం తద్ధిక్రగతా తక ధిమి తత్త ధింత తత్త ధింత తక జనుత
1: పుష్పాంజలి విన్నారు.
2: ఉదయ సమీరలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:59:37. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: In international news, Asian Age mentions Israel PM calls off Beirut strike after heated call with Trump, while the Pioneer reports Trump slams Netanyahu over Lebanon offensive. Times of India informs El Nino is rapidly developing and is set to impact global temperature and rainfall patterns under the headline World Meteorological Organization's El Nino Alert raises odds of severe impact on monsoon with 80% chance of onset during June-August period. And finally, under a piece titled Tigress Zenith Gives Birth to Four Cubs in Odisha Simlipal, the Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha's Simlipal Tiger Reserve has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Venezuela's acting president Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman elected president of 81st session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, hosts England beat India by 6 wickets in third and final T20 international to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడి జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండ కరకాం, రాజాంగారా, చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండ కరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార, జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా, ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతినిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం

0: ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, రాబోయే ప్రాజెక్టులకు ఏఏ భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ, వ్యాఖ్యానం మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ టి చౌడయ్య గారి వయోలిన్ వాదనం వింటారు. శ్రీ పి భువనేశ్వరయ్య గారు సహకార వయోలిన్, మృదంగంపై శ్రీ ఎంఎల్ వీరభద్రయ్య, ఘటం శ్రీ కెఎస్ మంజునాథ్. అంశం తోడి రాగంలో త్యాగరాజ కీర్తన ఎందుకు దయరాదురా మిశ్రచాపు తాళం.

0: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ టి చౌడయ్య గారి వయోలిన్ వాదనం విన్నారు. సహకార వయోలిన్ శ్రీ ఆర్ భువనేశ్వరయ్య, మృదంగం శ్రీ ఎంఎల్ వీరభద్రయ్య, ఘటం శ్రీ కెఎస్ మంజునాథ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాట వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి ప్రోగ్రాంలో మీకు నచ్చిన పాట వినవచ్చు. విశాఖ యాత్రలు అయితే 0891 అనే కోడ్ జత చేయాల్సి ఉంటుంది. పాటల పల్లకి కార్యక్రమాన్ని ఈ చక్కని గీతంతో ప్రారంభిద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాటల పల్లకి కార్యక్రమంలో మొదటగా ఏ శ్రోత సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి పలకరిద్దాం. హలో
4: హలో
3: హలో నమస్తే అండి.
4: గుడ్ మార్నింగ్ సార్.
3: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
4: రాజేంద్ర కుమార్ రెవెన్యూ వాళ్ళని కాకినాడ సార్.
3: రాజేంద్ర కుమార్ గారు ఏ పాట వినిపించమంటారు మీకోసం?
4: గులే బకాల్ గదిలో కన్ను దోచుకుందో వినిపించింది సార్.
3: ఓకే అండి, వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి.
4: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ ఏ శ్రోత ఎక్కడి కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: సార్
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, మీకు ఏ పాట వినిపించమంటారండి?
1: రుద్రవీణ సినిమా నుంచి నమ్మక నమ్మక హీరోయిన్ అని పాట.
0: ఓకే అండి, ప్లే చేస్తానండి.
1: నమస్తే సార్.
0: ఓకే అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ ఏ శ్రోత సిద్ధంగా ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. హలో.
8: హలో,
7: నమస్తే అండి.
8: నమస్తే అండి.
7: ప్రసాద్ గారు, మీకోసం ఏ పాట వేయమంటారండి?
8: లారీ డ్రైవర్ నుంచి ఏదైనా పాట వేయండి.
7: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: నా పేరు చెవిచర్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి.
0: మంగమ్మ గారు మనవడు సినిమాలో ఏదైనా మంచి మా పాట ఉంటాయి.
1: అలాగేనండి, మీకోసం ప్లే చేస్తాను.

0: ಡಿಜಿಟಲ್ ಗೋಲ್ಡ್ ಲೋನ್. ಕಾಲ್ 1800-420-2233.
1: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ ఏ శ్రోత సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి మనం పలకరిద్దాం. హలో
2: హలో నమస్తే సార్. గుడ్ మార్నింగ్.
1: నమస్తే, గుడ్ మార్నింగ్ అండి.
2: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మేసాలప్పన్నాడు సార్.
1: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
2: డ్రైవర్ రాముడు ఏమని వర్ణించాను.
1: ఓకే అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్.

0: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోత ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. హలో,
1: హలో హలో,
0: హలో,
1: నమస్తే సార్. మీ కార్యక్రమాన్ని చాలా సూపర్గా ఉంటున్నాయి.
0: థ్యాంక్ యూ అండి.
1: ఆలకించి ఎంతో ఆనందిస్తున్నాం.
0: థ్యాంక్ యూ అండి. మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు?
1: నా పేరు ఎం రమణ, ఎలమెంచర్ మున్సిపాలిటీ పెద్ద నుంచి మాట్లాడుతున్నాను. నాకు కొండవీటిరాజు సినిమాలోను కొమ్మలకి కోయిల్ కన్నా సాంగ్ కావాలి సార్.
0: ఓకే అండి, ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. విశాఖ బయట నుంచి మీరు కాల్ చేస్తున్నట్లయితే 0891 అనే కోడ్ జత చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రాంలో నెక్స్ట్ కాలర్ ఎవరో ఎక్కడిని కాల్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళ్ళపేట సుమ్మడిపల్లి వారి వీధి.
0: అప్పారావు గారు మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: ఏ పాట?
0: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ.
1: అలాగే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ ఏ శ్రోత ఎక్కడిన కాల్ చేస్తున్నారో ఒక్కసారి పలకరిద్దాం. హలో హలో, నమస్తే అండి.
1: బబ్లు అండి.
0: బబ్లు గారు, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: అది మన బొమ్మరిల్లు సినిమా నుంచి నమ్మక తప్పని నిజం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233.
1: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోత ఎక్కడ కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో హలో, లైన్ కట్ అయినట్టుగా ఉంది. మరి లంకేశ్వరుడు చిత్రంలో ఈ పాటతో మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాటల పల్లకిలో నెక్స్ట్ ఏ శ్రోత ఎక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో.
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
4: ఇక్కడ వనస్థలిపురం సాయినగర్ అండి. నా పేరు బాలరాజు.
3: బాలరాజు గారు, మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
4: రాక్షసుడు మూవీలో హే నాటి లవ్ బాయ్ ఈ పాట ప్రసారం చేయండి సార్.
3: ఓకే అండి, మీకోసం ప్లే చేస్తాను.
4: ఓకే, థ్యాంక్ యూ సార్.
3: థ్యాంక్ యూ అండి.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26 ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014 నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజీలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీది

0: జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, రైతులకు పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
1: కిసానో కా హిత్ హమారీ సర్కార్ కి సర్వోచ్చ ప్రాథమికత హై. ఆజ్ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారీ సర్కార్ నే లాఖో కరోడ్ రూపియే ఖర్చ్ కియే హై. దునియా మే ఆజ్ యూరియా కి జో బోరీ.
0: వస్తుసేవల పన్ను జిఎస్టి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన GST 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా సాంకేతికంగా ఊహించని మైలురాళ్లనందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. PM గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వస్తుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. PM గతిశక్తి కోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ప్రదేశ్లోని సేలా సొరంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్ ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
1: ఆజ్ భారత్ మే హో రహే ఇన్ వికాస్ కార్యో కో దేఖకర్ దునియా భీ హరాన్ హై. ఆప్ ఉత్తర్ మే జాయేంగే తో చినాబ్ బ్రిజ్ జైసా నిర్మాణ దేఖకర్ లోగ్ హరాన్ హై. పూర్వ కి తరఫ్ జాయేంగే తో అరుణాచల్ కి సేలా టనల్, అసమ్ కా బోగిబిల్ బ్రిజ్ ఆప్కా స్వాగత్ కర్తే హై. పశ్చిమ భారత్ మే ఆయేంగే తో ముంబై మే సమందర్ పర్ బనా అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిజ్ మిలేగా జో అప్నీ తరహ కా దేశ్ కా పెహలా బ్రిజ్ హై.
0: COVID-19 సమయంలో ప్రారంభమైన PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయురక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ధ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక INS

0: విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
1: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, యే దేశ్ కే కోటి కోటి లోగో కి భావనాఓ కా ప్రతిబింబ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ కి అఖండ ప్రతిజ్ఞ హై. 6 మై కి దేర్ రాత్ 7 మై కి సువహ పూరి దునియా నే ఇస్ ప్రతిజ్ఞ కో పరిణామ్ మే బదల్తే దేఖా హై.
0: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించటం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం CAA, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా NDA ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే NDA ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్రమోడీ పాలనలో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో

0: సవాళ్లను ఎదుర్కొంటూ సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాటలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర డ్యూయట్ చిత్రం కోసం గానం చేసిన గీతం.

వినబోతున్న పాట మెరుపు కలలు చిత్రం నుండి. సుజాత మలేషియా వాసుదేవన్ జతగానం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం కొయ్యగుర్రం నాటకం వింటారు. రచన శ్రీ ఏ భాస్కర్ చంద్ర, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ.

ఆకాశవాణి కొయ్యగుర్రం ప్రత్యేక త్రైమాసిక నాటకం. రచన శ్రీ ఏ భాస్కరచంద్ర. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఊర్మిళ కుమారి ఆలపాటి జయంతి, భానుమతి శ్రీమతి ఎస్ సుజాత, వినాయకరావు శ్రీ కెకే సత్యనారాయణ, పరబ్రహ్మం శ్రీ ఎస్ఏ శ్రీరామ్మూర్తి, పీతాంబరం శ్రీ పి బాలాజీ నాయక్, రామ్ గోపాల్ శ్రీ ఎన్పి ప్రసాద్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి కొయ్యగుర్రం ప్రత్యేక త్రైమాసిక నాటకం.

0: ఏయ్, నా బొమ్మ నాకివ్వు.
1: నేను ఇవ్వను.
0: అబ్బా, ఇమ్మంటున్నానా?
1: ఇవ్వనంటున్నానా?
0: అబ్బా, ఇమ్మంటున్నానా?
1: ఇవ్వను.
2: ఇల్లే, ఆపండి. కాస్త ఈ రెండు సంచులు లోపల పెడతారా?
3: మిమ్మల్ని ఇక్కడ పెట్టేది కాదు బాబు, ఇక్కడ సంచులు లోపలెట్టాను కాదు.
2: సరేలే, నా సంచులు నేనే లోపల పెట్టుకుంటాను.
1: పాపం పీతాంబరం గారు.
0: ఏయ్, నా బొమ్మ నాకివ్వు.
1: ఇవ్వను.
0: అబ్బా, ఇమ్మంటున్నానా?
1: ఇవ్వనంటే ఇవ్వను.
0: అబ్బా, ఇమ్మంటున్నానా?
4: ఏమిటమ్మా, పొద్దున్నే మొదలెట్టారా మీ అక్క చెల్లెలు గొడవ?
0: బాను, నా బొమ్మ లాక్కుంది నానా.
4: బాను, అక్కయ్యనల ఏడిపించొచ్చా? ఇచ్చేయమ్మా.
1: నేను ఇవ్వను.
4: ఇవ్వమంటున్నానా?
1: సరే, తీసుకో.
0: నాన్నా, నా బొమ్మను ఎలా చేసిందో చూడండి.
4: ఏమైందమ్మా? ఓ భను, ఏమిటమ్మా ఇది? ఆడపిల్ల బొమ్మకి జీన్ ప్యాంటు టీషర్టు వేస్తావా? చిచి.
1: లేకపోతే ఏమి డాడీ, పట్టు పరుకుని బుట్ట బొమ్మలాంటి లంగా ఓణి అక్కలకు బొమ్మలా తయారైంది. ఇది అలంకరించే బొమ్మలు కూడా ఇలాగే తయారు చేయాలా? చూడు ఎలా చూస్తుందో, కోతిలాగా. మళ్ళీ చదివింది డిగ్రీ.
4: డిగ్రీలు చదవడానికి ఆడపిల్ల ఆడపిల్లలా ఉండడానికి సంబంధం ఏమిటమ్మా?
1: ఉంది డాడీ. అప్పుడెప్పుడో చదువులేని కాలంలో అలా ఉండేవారు. ఇప్పుడు అలా ఉండాలంటే ఎలా చెప్పు? లోకం ఎంత మారిపోతుంది.
4: మారిపోయేది లోకం కాదమ్మా, మన ఆలోచనలు. ఇప్పుడు సమాజంలో వేగం పెరిగి సౌకర్యం అసౌకర్యం అనే పదాలు మన జీవితాల్లో ప్రవేశించాయి. చూడమ్మా, ఆడపిల్లలు బస్సులో ఎక్కాలి, స్కూటర్లు డ్రైవ్ చేయాలంటే సాంప్రదాయ దుస్తులు అసౌకర్యంగా ఉంటాయి కాబట్టి పంజాబీ డ్రెస్సులు వేస్తున్నారు. అలా వేయడం తిరుగుబాటు గుర్తు కాదమ్మా, కేవలం సౌకర్యం అంతే.
1: డాడీ, అసలు ఎందుకు ఆడపిల్లకు ఏ డ్రెస్ బాగుంటుంది చెప్పు.
4: లంగా ఓనియే ముచ్చటగా ఉంటుందమ్మా. అది కాదమ్మా, కూరల్లో ఉప్పు రుచిస్తుంది కదా అని పరమాన్నంలో వేసుకుంటామా? అలాగే ఆడపిల్లంటే సుకుమారానికి సౌందర్యానికి ప్రతీక్ కాబట్టి ఆ అలంకరణ బాగుంటుంది అంటున్నాను. నీకేమమ్మా, నువ్వు ఈ డ్రెస్లో అందంగా ఉన్నావు.
0: అయిందా నీ పని?
1: చూడండి డాడీ.
5: ఏయ్ డాడీ, వెళ్ళని, అప్పుడు చెప్తా నీ పని.
4: భోజనం సంగతి ఎవరైనా చూస్తారా? ఆఫీసుకి టైం అవుతుంది. అమ్మా భాను, ఇలారా, అక్కని ఎక్కువగా బాధ పెట్టకమ్మా, ఆ మాయకురాలు.
5: చచా, నేనెందుకంటాను డాడీ, అక్కయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? ఏదో తమాషాకి అంతే.
4: బంగారు తల్లి, వెళ్ళమ్మా, భోజనం వడ్డించు, అక్కకి ఏమైనా హెల్ప్ చేయి. రెండు పీతాంబరం గారు, ఏమిటి పొద్దున్నే
2: అద్దె డబ్బులు ఇద్దామని?
4: ఈరోజు ఓ ఫస్ట్ తారీఖా, మర్చిపోయానండి. అయినా పొద్దున్నే ఇచ్చేయాలి. ఏమిటండి,
2: ఇచ్చేస్తే పని అయిపోతుంది కదండి.

0: ఉందండి. మీలాంటి వాళ్లకు ఇల్లు అద్దెకిస్తే గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అన్నట్టు నెలకు సరిపడా వెచ్చాలు తెచ్చారా?
1: ఇప్పుడే తెచ్చానండి.
0: మరి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కేనా?
1: అవునండి.
0: బాగుందండి. కాలాన్ని గడియారంలో కాకుండా మీ దినచర్యలో బంధించారన్నమాట. ఇలా జీతం తీసుకోగానే ముందు వెచ్చాలు, తర్వాత అద్దే, ఆ తర్వాత పోస్ట్ ఆఫీసు సరే, మళ్ళీ ఆఫీసు మామూలే. అది డిసిప్లిన్ అంటే. మేము ఉన్నాం ప్రతిసారి.
2: డాడీ భోజనం రెడీ.
1: నేను వస్తానండి.
0: మంచిది, వెళ్ళి రండి. అమ్మ భాను బంగారం లాంటి మనిషి కదమ్మా.
2: అవును డాడీ, బంగారం లాంటి మనిషి. చూస్తూనే ఉన్నానుగా.
3: నాన్న భోజనానికి రండి.
0: వస్తున్నానమ్మా. అమ్మ ఊర్మిళ ఇలారా, ఇగో ఈ డబ్బు బీరువాలో పెట్టు.
3: అలాగే నాన్న.
2: ఏయ్ దెయ్యమా, డాడీ లేరని కొట్టావు కదూ నిన్ను.
3: అబ్బా
4: నో నో నో నో నో, ఈ లాయర్ పరబ్రహ్మం కళ్ళెదురుగా ఒక ఆడపిల్లని ఇలా కొట్టడం చట్ట విరుద్ధం. దీన్ని రిట్ పిటిషన్గా కోర్టు వారు స్వీకరిస్తున్నారు.
2: కాదంకుల్, ముందు ఇదే నన్ను కొట్టింది.
4: కానీ సాక్ష్యం ఊర్మిళ వైపు బలంగా ఉంది కనుక జడ్జిమెంట్ ఇచ్చేయాల్సిందే. భాను అనబడే ఈ ముద్దాయి, ఊర్మిళ అనబడే ఈ అమ్మాయిని మెడలు వంచి కొట్టడం రుజువైనందున ముద్దాయికి 3 మొట్టికాయలు వేయాల్సిందిగా తీర్పు చెప్పటం అయినది.
2: నేను ఒప్పుకోను ఈ జడ్జిమెంట్. జడ్జి గారు డౌన్ డౌన్. జడ్జి గారు డౌన్ డౌన్. జడ్జి గారు.
4: సరే సరే సరే, భాను అనే అమ్మాయి, ఊర్మిళ అనబడే ఈ అమ్మాయిని కొట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని కోర్టు వారు నమ్ముతూ ఉన్నందున అమ్మాయిలిద్దరిని నిర్దోషులుగా విడుదల చేయటం అయినది.
0: బాగుందిరా నీ జడ్జిమెంట్. ఇంతకీ దోషులు ఎవరంటావు?
4: ఇంకెవరు, నేనే.
0: అదేమిట్రా?
4: అవును మరి, జోడు గుర్రాల్లాంటి ఇద్దరు ఆడపిల్లల మధ్య చేరినందుకు నాదే తప్పు.
0: బాగుంది. ఏమ్మా అంకులకి టిఫిను కాఫీ ఏం లేదా?
4: ఓ వద్దురా బాబు వద్దు, ఇప్పుడే 2 ఆల్మెట్టి డాములు మింగి ఇలా వస్తున్నాను.
2: ఆల్మెట్టి డాములా?
4: అదేనమ్మా, మీ అత్తయ్య మా పెళ్ళైన కొత్తలో నాజుగ్గా మందుబిళ్ళల్లాగా ఓ డిజిన్ ఇడ్లీ వేసి తినండి, ఇడ్లీలు తింటే బలం అనేది. మరి ఇప్పుడు ఇడ్లీలు వేసి ఓపిక లేక 10 ఇడ్లీలు వేసే పిండితో 2 ఇడ్లీలు చేస్తుంది ఇంతలావున. అవి ఆల్మెట్టి డాములు అంటే.
0: సర్లేరా, కాస్త కాఫీ అయినా తాగు.
4: కాఫీకి ఏం ఢోకా లేదమ్మా, పట్రా.
0: భాను నా క్యారేజీ సర్దేశావా?
2: ఇప్పుడే తెస్తాను డాడీ.
4: క్యారేజ్ అంటున్నావు, ఆఫీస్కి బయలుదేరుతావు ఏమిట్రా?
0: అవును. ఏ నువ్వు కోర్టుకు పోవడం లేదా?
4: బాగుందిరా, నిన్న నీకేం చెప్పాను?
0: ఏం చెప్పావు?
4: ఏం చెప్పానా, మన భాను పెళ్లి విషయం గురించి వెళదాంరా అన్నానా?
0: అవునరా, మర్చిపోయాను. కానీ ఈరోజు 1st తారీఖు రా, జీతాలు ఇస్తారు.
4: ఏ రేపైతే ఇవ్వరా?
0: ఇస్తారనుకో.
4: కానీ రేపు మనం కలవాలనుకున్న మనిషి ఉండడు, అర్థమైందా? బయలుదేరు, ఇంకేం ఆలోచన పెట్టుకోకు.
3: అంకుల్ కాఫీ తీసుకోండి.
4: వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి కాఫీ అద్భుతంగా ఉందమ్మాయి. ఇండియాలో ఉండి అమృతం లాంటిది చేతి కాఫీ తాగి హాయిగా బ్రతికయ్యాక డబ్బు సంపాదిస్తానంటూ మీ ఆయన దుబాయ్ పోయాడు. ఏరా, అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం ఏదైనా వచ్చిందా?
0: ఏమీ లేదురా, మనిషి ఏమైపోయాడో తెలియదు. నేనే 2-3 ఉత్తరాలు రాశాను, వాటికి కూడా సమాధానం లేదు.
2: బావకే నాన్న, ఎక్కడున్నా హాయిగానే ఉంటాడు.
4: నీకు ఆ నమ్మకం ఉంది కదా.
2: ఆహా,
4: అయ్యనే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ఉత్తరం.
2: ఆ నమ్మకం మాత్రం లేదు.
4: అదేమిటమ్మా?
2: అదంతే అంకుల్, గొప్ప సంబంధం అంటూ చేశారుగా పెళ్ళి, కట్టం కూడా అడిగినంత ఇచ్చారు. ఆ డబ్బుతో ఆయన దుబాయ్ వెళ్ళాలని కోరిక తీర్చుకున్నాడు. పోతే ఆడదేగా పోతుంది, కనీసం ఉత్తరం రాద్దామనే జ్ఞానం కూడా లేదా మనిషికి.
0: భాను, పాపం మీ బావ అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో మనకేం తెలుసమ్మా.
4: అవునమ్మా, పరాయి దేశం నుంచి ఉత్తరం అంటే మాట్లా, మన దేశంలో వేసినవి మనకు సరిగ్గా అందవు. అయినా ఇది నీ మంచికే, మీ బావొస్తే అక్క వెళ్ళిపోతుంది, అప్పుడు అక్కను మెడలు వచ్చి కొట్టడం ఎలా చెప్పు.
0: రే పద వెళ్దాం.
2: డాడీ క్యారేజీ?
0: వద్దమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళడంలా, నేను మీ అంకులు కలిసి
4: ఓ చిన్న పని మీద బయటకు వెళ్తున్నావమ్మా.
0: ఏం లేదమ్మా, అది
4: అబ్బా వెళ్లే ముందు విషయం చెప్పకూడదురా. అమ్మాయి వెళ్ళి వచ్చాక అన్ని విషయాలు చెప్తాగా, నువ్వు నడవరా.
0: పద పద. భాను నువ్వు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొద్దమ్మా.
2: 2 రోజుల వరకు వెళ్ళండి డాడీ.
0: అదేంటమ్మా?
3: నాన్న ఇది పోటీలో పాల్గొంటుంది, ఈ పేపర్ చూడండి.
0: ఏమిటి అందాల పోటీలా?
4: ఏమిట్రా భాను, నువ్వు వెళ్తున్నావా?
2: ఎస్.
4: అసలు ఈ అందాన్ని ఎలా నిర్వచిస్తారమ్మా? గులాబీ పువ్వు అందంగా ఉంటుంది, సంపెంగ పువ్వు అందంగానే ఉంటుంది, దేని అందం దాంది. అలా కాదని అందాన్ని నిర్వచించే వాళ్ళని ఏమనాలి?
0: వాళ్ళది వ్యాపారం, మనది వ్యామోహం.
2: డాడీ
0: ఓకే మై డియర్, అలాగే అలాగే వెళ్ళు.
4: అబ్బా రారా, టైం అయిపోతుంది. ఇలా మీరిద్దరు ఎదురు రండమ్మా, వెళ్ళిన పని జయం అవుతుంది. నడవరా, నడు.
0: పదరా.
2: ఏయ్ ముద్దు, నేను

0: అందాల పోటీల్లోకి వెళ్తున్నానని కుళ్ళుగా ఉందా? సరే అది అలా ఉంచు. మన నెత్తిన ఈసారి గ్యారంటీగా కిరీటం వచ్చేస్తుంది, అందులో ఏమి డౌట్ లేదు. ఏయ్, నేను మొహానికి ప్యాక్ వేసుకోవాలి, నాకు కాస్త హెల్ప్ చేయి.
1: నువ్వు టిఫిన్ తినవా?
0: టిఫినా? అబ్బాబ్బా, నీకెప్పుడు తిండిగోలేనే. టిఫిన్ తర్వాత ముందు నా అందమైన మొహానికి మెరుగులు దిద్దే కార్యక్రమం. చలో.
2: హలో, ఎవరండి? ఎవరండి ఇంట్లో? భానుమతి గారు, భానుమతి గారు! అమ్మో అమ్మో, ఎందుకండి అలా నవ్వుతారు?
1: మీరు భయపడిపోయారా?
2: భయపడిపోయారా అంటారు ఏమిటండి? మొహం నిండా తెల్లగా అదేంటో పూసుకొని, జుత్తంతా విరబూసుకొని, దెయ్యం లాంటి మనిషిని చూస్తే మీకు మాత్రం భయం వేయదు. ఎవరండి ఆవిడ?
1: ఆవిడ మా చెల్లెలే.
2: మీ చెల్లెలు గారా? అంటే భానుమతి గారా? మొహం నిండా ఎందుకండి అలా?
1: ఈ పేపర్ చూడండి, మీకే తెలుస్తుంది.
2: అందాల పోటీలు
1: మా చెల్లెలు.
2: మీ చెల్లెలు?
1: వెళ్తుంది.
2: వెళ్తుందంటారా? అంటే భానుమతి గారు అందాల పోటీలో పార్టిసిపేట్ చేస్తారా? అయితే
1: మేకప్ అవుతుందండి.
2: మేకప్పా? బాగుందండి. అయినా ఇంద్రధనుసుకి ఎవరైనా రంగులు వేస్తారా?
1: అంటే మీ ఉద్దేశ్యం?
2: అంటే అదే, మీ సిస్టర్ అదే భానుమతి గారండి. సహజంగానే బాగుంటారు. మళ్ళీ ముఖానికి ఈ క్రీములు అవి ఎందుకండి? దండకంటున్నాను.
0: గోపాల్ గారు ఏదో సెలవిస్తున్నట్టున్నారు.
2: అబ్బే అబ్బే, ఏం లేదండి, ఏం లేదు.
1: మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను.
2: కాఫీనా? అబ్బే వద్దండి, వద్దండి.
1: పర్వాలేదులేండి, తెస్తాను.
2: ఏమండి ఏమండి భానుపతి గారు, నేను వచ్చినప్పుడల్లా మీ అక్కయ్య గారు కాఫీ ఇస్తున్నారండి, ఆవిడకి శ్రమిస్తున్నానేమో.
0: పోనీ, మీకు బాధగా ఉంటే రావటం మానేయండి.
2: అలా అంటారా?
0: అలాగే అంటాను. కాస్త కష్టంగానే ఉంటుంది అనుకోండి, కానీ మీరు నిజంగానే రావటం మానేయగలరా?
2: అది మీ నాన్నగారితో మాట్లాడదామని.
0: ఆయన లేనప్పుడు వచ్చారు.
2: ఆయన లేరా అండి? నాకు నిజంగా తెలియదండి.
0: ఆ సంగతి నాకు తెలుసులేండి. ఏమిటి, మీరు కూడా క్లాస్ ఎగ్గొట్టేశారా?
2: అబ్బా అబ్బా, అది కాదండి, ప్రాక్టికల్స్ లేవన్నారు, ఖాళీగా ఇన్స్టిట్యూట్లో ఎందుకు రమ్మని ఇలా వచ్చాను. ఏమండి భానుమతి గారు, మీరు నిజంగా అందాల పోటీకి వెళ్తున్నారా?
0: ఏ తప్ప?
2: తప్ప తప్పని కాదు, అందానికి పోటీ అవసరం అంటారా?
0: ఏ మగాళ్ళకి కుస్తీ పోటీలు, వెయిట్ లిఫ్టింగ్లు లేవు?
2: అది ఇది ఒకటి ఎలా అవుతాయండి?
0: పోటీ అన్న తర్వాత ఏదైనా ఒకటి.
2: మీకు తాజ్మహల్ తెలుసా?
0: అదేం ప్రశ్న, తాజ్మహల్ ఎవరికి మాత్రం తెలీదు.
2: మరి పుణ్యమి నాటి వెన్నెల తెలుసా?
0: తెలిస్తే.
2: వెన్నెల అందంగా ఉంటుంది, తాజ్మహల్ అందంగా ఉంటుంది, వెన్నెల్లో తాజ్మహల్ మరింత అందంగా ఉంటుంది. అలాంటప్పుడు వెన్నెలకు తాజ్మహల్కు అందాల పోటీలు పెట్టి ఏది అందంగా ఉంటుందో చెప్పగలరా?
0: నేను వెళ్ళటం మీకు ఇష్టం లేదా?
2: నా ఇష్ట ఇష్టాలతో పనే ఉందిలేండి. అయినా అందం అనేది మనసుతో ఆస్వాదించేదని నా నమ్మకం.
0: అసలు శరీరం అనేది ఉంటేనే కదా మనసు అంటూ ఒకటి ఉండేది.
2: మనసు లేని శరీరం బండరాయితో సమానం కాదంటారా?
0: ఏమో, నేను మీ అంత సెన్సిటివ్గా ఆలోచించలేదు.
2: ఏమండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. సుకుమారమైన అందం కలిగిన మీరు సుకుమారంగా ఆలోచించకుండా ఎందుకుంటారండి?
0: నేను నిజంగా అందంగా ఉంటానా?
2: అది ఆ సంగతి నాకంటే మీ ఇంట్లో అర్థం బాగా చెప్తుందండి.
1: కాఫీ తీసుకోండి.
2: కాఫీయా? వద్దండి ప్లీజ్. నేను మళ్ళీ వస్తానండి. భానుమతి గారు, నాన్నగారు ఉన్నప్పుడే వస్తానులేండి.
1: ఏ భాను, ఆయన నువ్వు ప్రేమించుకుంటున్నారు కదా?
0: ప్రేమ? ఏమో, ఎందుకో ఆయన అంటే ఇష్టం అంతే.
1: అదే ప్రేమ అంటారు.
0: అదే ప్రేమ అంటారా? ఏమో, అయితే ప్రేమిస్తున్నానేమో.
1: ఏయ్ దొంగ, నాన్నతో చెబుతానుండు.
0: ఏయ్ ఏయ్, నిన్ను
3: అబ్బాబ్బా, ఏ వెండరా నాయన, కాస్త దూరం వెళ్ళి వచ్చేసరికి మన పని అయిపోయింది.
4: వయస్సు పెరగడం లేదట్రా. అమ్మా భాను, కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మా.
3: అమ్మాయి భాను, వెళ్ళిన పని జయం అమ్మా.
1: విషయం ఏమిటి నాన్నా?
4: అదేనమ్మా, మన భానుకి మంచి సంబంధం ఉందంటేను చూసి రావడానికి వెళ్ళామమ్మా. అబ్బాయి ఎంబీఏ చదివాడు, ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. చూడమ్మా, చల్ల ఏదో పడేసింది.
1: అలాగే నాన్న.
3: ఒరే వినాయకుడు, మనం ఏం చెయ్యాలంటే 2 రోజుల్లో శాస్త్రి గారిని తీసుకుని అబ్బాయి వాళ్ళ ఊరు వెళతాం. మొత్తం విషయాలన్నీ మాట్లాడేసుకుని

0: వీలైతే అప్పుడే తాంబూలాలు తీసేసుకుంటే సరిపోతుంది.
1: అలాగేనరా, ఏమిటమ్మా ఇద్దరు అలా ఉన్నారు?
2: ఏమి లేదు డాడీ, నా పెళ్ళి.
1: అవునమ్మా, నీ పెళ్లి గురించే వెళ్ళింది.
2: అది కాదు డాడీ, నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలని.
0: భలేదానిమ్మా భాను, నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే పెద్దవాళ్ళం కాబట్టి ముందుగా మేము చూసి వచ్చాం అంతే. ఆ తర్వాత నువ్వు ఓకే అంటేనే కదా. ఏరా అంతేనా?
2: అలా కాదు అంకుల్, నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు.
1: భాను.
2: ఎస్ డాడీ, పెద్దవాళ్ళు కుదిర్చే పెళ్ళిళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. అక్క జీవితం చూస్తున్నాగా, గొప్ప సంబంధం ఉద్ధరిస్తాడని దానికి పెళ్లి చేశారు. ఏమైంది, డబ్బు సంపాదిస్తానని, సంపాదించి సుఖపెడతానని భావదేశాలు పట్టిపోయాడు.
1: దాందేముంది భాను, అతను ఈవేళ రేపు వచ్చేస్తాడు, ఊర్మిళ అతనితో ఎలాగూ వెళ్ళిపోతుంది.
2: అలానే 4 సంవత్సరాలు ఎదురు చూస్తుంది, అతను రాలేదు సరికదా, కనీసం ఒక ఉత్తర ముక్క కూడా వేయటానికి.
1: దానికి నీ పెళ్లికి సంబంధం ఏమిటమ్మా?
2: ఉంది డాడీ, అతను మనకు బాగా తెలిసిన మనిషి అయితే గనక అక్క బ్రతికిలా అయ్యేది కాదు. ముక్కు మొహం తెలియని మనిషి కోసం కేవలం పసుపు తాడు కట్టించుకున్న పాపానికి తన బ్రతికిలా నాశనం అయిపోయింది.
0: అలా జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావమ్మా?
2: ఎందుకు అనుకుంటున్నానో కూడా నాకు తెలీదు, కానీ నాకు మాత్రం పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళన్నా అలాంటి పెళ్లి కొడుకులన్నా అసహ్యం.
0: పోనీ నీ మనస్సులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా.
1: రే బ్రహ్మ.
0: అవునరా, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. రోజులు మారుతున్నాయి, మనము మారాలి. చూడమ్మా భాను, మేము సంబంధం గురించి వాకప్ చేయడానికి మాత్రమే వెళ్ళాం, కానీ ఇంకా మాట మంచి ఏం అనుకోలేదు. కాబట్టి కొంపలు ముంచుకుపోయింది ఏమీ లేదు. నీ మనసులో ఉన్న అబ్బాయి గురించి చెప్పమ్మా.
1: రే రే, అది చిన్నపిల్లరా, తెలుసో తెలియకో ఏదో అంటుంటే నువ్వేమిట్రా? పెళ్ళంటే పిల్ల వ్యవహారం కాదు.
2: నేనింకా చిన్నపిల్లనే కాదు డాడీ, నాకు 18 ఏళ్ళు నిండాయి. చట్ట ప్రకారం నేను మేజర్ని, అంటే నాకు నేను నిర్ణయాలు తీసుకోవచ్చునన్న సంగతి మర్చిపోకండి.
1: ఏమిటమ్మా మేజర్వా? నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోగలవా? 50 ఏళ్ళొచ్చినా నాకే ఇంకా సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం రాలేదమ్మా. ఆ ధైర్యం నీకు వచ్చిందంటే ఐ ప్రౌడ్ ఆఫ్ యూ, గర్వపడుతున్నానమ్మా.
0: ఒరే ఒరే, నువ్వుండు. చూడమ్మా భాను, 18 ఏళ్ళు నిండిన తర్వాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అర్హత చట్టం కల్పిస్తుంది. ఒక లాయర్గా నాకు ఆ విషయం తెలుసు, కానీ ఆ నిర్ణయాల వల్ల కలిగే మంచి చెడ్డలకి చట్టం బాధ్యత వహించదు. ఆ బాధ్యత పెద్దవాళ్ళు వహిస్తారు. అందుకే మన దేశంలో ఇంకా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళే ఎక్కువగా జరుగుతున్నాయి.
2: మరి రోజు స్త్రీలపై మొగుళ్ళు జరిపే అరాచకాల గురించి వార్తలు వస్తుంటే ఏ పెద్దవాళ్ళు బాధ్యత వహిస్తున్నారు?
0: మరి ప్రేమ వివాహాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి కదమ్మా.
2: చాలా తక్కువ అంకుల్.
0: ఎందుకనో?
2: పెళ్లికి ముందే పరిచయం ఉంటుంది కనుక, ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటాం కనుక.
0: అంటే ఒకరికొకరు పరిచయం అయ్యాక అర్థం చేసుకుంటారా, లేక అర్థం చేసుకున్నాక పరిచయం అవుతారా? లాయర్ని కదా, కాస్త ప్రశ్న తికమగ్గా ఉంటుంది. పర్వాలేదు, ఆలోచించే చెప్పు.
2: ఇందులో ఆలోచించడానికేముంది, పరిచయం అయ్యాక అర్థం చేసుకుంటాం.
0: మరి అలాంటప్పుడు వివాహం పేరుతో భార్యాభర్తలుగా పరిచయం అయ్యేవాళ్ళు కూడా ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవచ్చుగా.
2: ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోవటం యువర్ బ్యాడ్ అంకుల్.
1: చాలే నోర్మి, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుకో.
0: ఒరే ఒరే, నువ్వు ఉండరా, నువ్వుండు. ఇప్పుడు భాను ఏమందని? చూడమ్మా, ప్రేమ మీద నాకు నమ్మకం లేకపోవటం కాదమ్మా, దాన్ని అర్థం చేసుకునే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుందని నా నమ్మకం. ఓకే పోనీ, నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాం. నువ్వు ప్రేమించిన ఆ కుర్రాడెవరు, ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, అవన్నీ వివరాలు చెప్పమ్మా.
2: అతను రామ్ గోపాల్ అని, నేను కంప్యూటర్స్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకుంటున్నాడు.
1: అంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదనమాట.
0: అబ్బను ఉండరా.
2: ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, కంప్యూటర్ సరదాగా నేర్చుకున్నారంతే.
0: సరే, వాళ్ళ తల్లిదండ్రులు?
2: వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారు, ఆవిడ కూడా వాళ్ళ ఊళ్ళో ఉంటారు.
0: మరి ఆవిడ పెళ్లికి ఒప్పుకుంటారా? పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వస్తారా?
2: ఆయన మన ఇంట్లో వచ్చి ఉంటారు.
1: చూసావరా చూసావరా, ఇల్లరికం మాట్లాడుకుందిరా.
2: మీరు దానికి ఏ పేరైనా పెట్టండి డాడీ, నాకేం బాధ లేదు. నా కండిషన్ చెప్పాను, అతను ఒప్పుకున్నాడు. పెళ్ళైన తర్వాత ముక్కు మొహం తెలియని చోటికి మగాడు నమ్ముకొని స్త్రీ ఎందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేనుంటాను, నన్ను అనుకున్నవాడు నా దగ్గరే ఉంటాడు.
0: బాగుందిరా భాను, బాగుంది. వివాహ వ్యవస్థలో విప్లవం. ఒరే వినాయకుడు, ఆడపిల్ల పెళ్ళి ఎలాగరా అన్నావు, అన్నీ తనే సాల్వ్ చేసుకుందిరా మన భాను. ఇంకో విషయం చెప్పనా, ప్రేమ పెళ్లి కాబట్టి కట్నాలు కానుకలు లాంటి సమస్యలు కూడా ఉండవు. ఏమంటావు?
2: ప్రేమ పెళ్లి కాబట్టి కట్నాలు కానుకలు ఉండవని ఎవరన్నారు అంకుల్?
0: అంటే అబ్బాయి కట్నం కావాలన్నాడా?
1: ఎందుకు కావాలంటరా,

0: పేరుకు మాత్రం ప్రేమ పెళ్లి, కట్నాలు కానుకలు శరా మామూలే. ఇదేరా వివాహ వ్యవస్థలో ఉన్న విప్లవం. చూడమ్మా భాను, ప్రేమ పెళ్ళికి కూడా అంత ఖచ్చితంగా కట్నం అడుగుతున్నాడంటే అతను ఎలాంటి వాడు? నువ్వు ఓసారి ఆలోచించాలమ్మా.
1: కట్నం అడుగుతుంది అతను కాదు డాడీ.
0: అతను ఎందుకు అడుగుతాడులే అమ్మా, అతని తర బంధువులు అడుగుతారు.
1: వాళ్ళెవ్వరు అడగటం లేదు డాడీ, నేనే అడుగుతున్నాను.
0: నువ్వా?
1: అవును డాడీ. భార్య అంటే జీతం లేని పని మనిషిగా మగాడు అనుకోవటానికి స్త్రీ పేరిట డబ్బు ఆస్తిపాస్తులు లేకపోవటమే. అందుకే డాడీ, నా పెళ్ళికి మీరు ఇవ్వాలనుకున్న కట్నం డబ్బు నా పేరుతో బ్యాంకులో వెయ్యండి.
2: అమ్మ భాను, అసలు నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. మగాళ్ళంతా భార్యల్ని పని మనుషులుగా చూస్తారని ఎందుకు అనుకుంటున్నావు?
1: అది వాళ్ళ నైజం అంకుల్.
2: నువ్వు పొరపడుతున్నావేమో.
1: లేదంకుల్, యుగ యుగాలుగా స్త్రీ దేశంలో పీడింపబడుతూనే ఉంది. పురుషుడు సామాజికంగా స్త్రీని అన్ని రకాలుగా అణగదొక్కుతూనే ఉన్నాడు.
2: భాను, నువ్వు ఫెమినిస్టువా?
1: ఏ ఫెమినిజం అంటే మీకు భయమా?
2: నాకెందుకమ్మా భయం? అయినా ఉద్యమాల పట్ల భయమే ఉంటే నేను ఈ న్యాయవాద వృత్తిలోనే ఉండలేను. అమ్మ భాను, నీకు ఉదాహరణ చెప్పనా? మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ఆ పార్టీలోకి మేనిఫెస్టోలు చూస్తే సమానత్వం, పేదరిక నిర్మూలన, అందరికీ న్యాయం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు కనిపిస్తాయి. అన్ని పార్టీల సిద్ధాంతం అదే అయినప్పుడు మరి దేశంలో ఇన్ని పార్టీలు ఎందుకమ్మా? అంటే సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయన్నమాట. ఇలా సిద్ధాంతాలు నిర్వచనాలు ఎక్కువైపోతే మార్గం చాలా క్లిష్టమైపోతుందమ్మా. అలాంటి అయోమయ స్థితిలో నువ్వు ఉన్నావేమోనని నా అనుమానం.
1: నాకు అనుమానం లేదంకుల్, నా మార్గం నాకు బాగా తెలుసు.
2: దెన్ నో ప్రాబ్లం. మార్గం బాగా తెలిస్తే చీకట్లో కూడా నడవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ మై చైల్డ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒరే వినాయకుడు, భాను మనం అనుకున్నంత అమాయకురాలేం కాదురా. తన మార్గం ఏమిటో తన గమ్యం ఏమిటో తెలిసిన పిల్ల. అసలు ఆడపిల్లలు ఇలా ఎదిగితే ఏ తండ్రికి సమస్యలే ఉండవురా. ఇంకేం ఆలోచించకుండా భాను ఇష్టప్రకారమే చేద్దాం, ఏమంటావు?
0: ఇంకా అనేదేముంది, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది.
2: ఒరే ఒరే ఒరే, కోపం తెచ్చుకోకురా. తెలివిగల ఆడపిల్లకు తండ్రి వేయినందుకు సంతోషించు. ఓకే, గుడ్ నైట్, మరి నేను వస్తానురా.
3: ఎక్కడే ఎక్కడే, ఇది మా నెల్లే. స్టడీ స్టడీ, పాపం భానుమతి ఏం చక్క హాయిగా ఉన్న జీవితాన్ని పెళ్లి చేసుకొని పాడు చేసుకుంది. సుఖం లేదు. అసలు ఈ ప్రపంచంలో సుఖపడేది ఇద్దరే ఇద్దరు. ఎవరో పెళ్ళి కాని ఆడపిల్ల, పెళ్ళం లేచిపోయిన మగాడు. స్టడీ స్టడీ, పాపం పిచ్చి పిల్ల. ఐ పిటీ హర్. ప్రేమించి పెళ్లి చేసుకుందట. పెళ్లి చేసుకున్నాక ప్రేమ ఎలాగో చచ్చిపోతుంది కాబట్టి సుఖం లేదు. అసలు మనం పెళ్లి నాటికి ఊళ్ళో ఉండుంటే చెప్పేవాళ్ళం, కానీ మనం ఊళ్ళో లేనప్పుడు పెళ్లి జరిగిపోయింది. నో ప్రాబ్లం. చెరువులో మునిగిపోతుంటే ఈత దానంతటా అదే వస్తుంది. వెళ్ళాలా మై డియర్ వా? వెళ్ళాలా? తలుపు తీ, తలుపు. తాళం మన దగ్గరే ఉంటే తలుపు నువ్వెలా తీస్తావు? మనమే తీసుకోవాలి. ఓకే స్టడీ.

0: గుడ్ మార్నింగ్ మావయ్య.
1: వెరీ గుడ్ మార్నింగ్ అల్లుడు గారు.
0: ఈ పద్ధతి ఏం బాగలేదు మావయ్య.
1: ఏమైంది అల్లుడు గారు, పొరపాటు ఏమేం జరిగిందా?
0: మావయ్య మీరు పెద్దవారు, మరి నన్ను అల్లుడు గారు అని పిలవడం బాగుందా చెప్పండి.
1: ఓహ్ అదే, నేనెంత పెద్దవాడినైనా ఆడపిల్లని ఇచ్చుకునేవాడినిగా బాబు.
0: అంత మాత్రం చేత నా హోదా పెరిగిపోతుందా మావయ్య? మీరు కూడా అందరిలాగే రామ్ గోపాల్ అని పిలవండి.
1: భలేవాడివే బాబు, ఇంటర్లోని ఎవరైనా అలా పిలుస్తారా? సంప్రదాయం కాదు.
0: అలా అయితే ఇంటల్లుడు మామగారింట్లో కాపురం పెట్టడం సంప్రదాయం అంటారా?
1: అంటే
0: మామయ్య, పెళ్ళంటే రెండు హృదయాల కలయిక, ఆ కలయిక కోసం సంప్రదాయం ఉపయోగపడాలి. మీరు పెద్దవారు, నన్ను పేరుతోనే పిలవండి.
1: అలాగే అల్లుడు గారు.
0: అదిగో మళ్ళీ
1: అలాగే రామ్ గోపాల్.
0: అది అలాగా. హలో, గుడ్ మార్నింగ్ పీతాంబరం గారు.
2: గుడ్ మార్నింగ్ అండి.
1: ఏమండి పీతాంబరం గారు, అసలే మధ్య కనిపించడమే మానేశారు, ఊళ్ళో

0: అవునండి, పని మీద ఊరెళ్ళాను.
1: అనుకున్నాను, అమ్మాయి పెళ్ళికి కూడా రాలేదు కదా.
0: అవునండి.
1: రండి, ఒక కప్పు కాఫీ తాగుదురు కానీ.
0: వద్దండి, థ్యాంక్స్ అండి. నేను నాకు బజార్లో పనుందండి, వస్తాను.
1: సరే. ఏమిటో, చాలా మొహమాటస్తుడు. అమ్మా ఊర్మిళ, భాను ఏదమ్మా?
2: నిద్రపోతుంది నాన్న.
1: ఇంకా నిద్రపోవడం ఏమిటమ్మా? భాను, అమ్మా భాను! ఏమిటమ్మా ఇది? అల్లుడు గారు తయారై ఎక్కడికో వెళ్తున్నారు కదా, నువ్వు ఇప్పుడా నిద్ర లేచేది?
3: ఎక్కడికి బయలుదేరా?
1: అదేమిటమ్మా, అబ్బాయిని అలా ఏకవచనంతో పిలుస్తున్నావేంటి?
4: పర్వాలేదు మావయ్య. భాను, మా బాబురా గెళ్ళాడు.
3: ఎవడా బాబురావు?
4: అదేను, సూరత్లో ఉంటున్నాడు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాడి రోజు మన ఇంటికి వస్తున్నాడు. స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నాకు కాస్త కాఫీ ఇద్దు.
3: బ్రష్ చేసావా? స్నానం?
4: సబ్బుతో మొహం కడిగా.
3: ఇవన్నీ నువ్వే చేసుకున్నావా, ఏమన్నా చేయించారా?
4: ఏయ్, పెద్దవాళ్ళు ఉన్నారు, పొద్దునే అలాంటి చిలిపి ప్రశ్నలు వేయకు.
3: చిలిపిగా నేనేం అడగటం లేదు, సీరియస్గానే అంటున్నాను. ఇవన్నీ నువ్వంతటి నువ్వు చేసుకున్నప్పుడు కాఫీ కూడా నువ్వే కాసుకోలేకపోయావా?
1: భాను, భర్తతో మాట్లాడేది అలాగేనా?
3: ఏం డాడీ, ఈయన గారు నాకు తెలిసిన రామ్ గోపాలే. భర్తగా మారగానే కొమ్ములు ఏమైనా మొలిచాయా?
1: భాను,
4: పర్వాలేదు మావయ్య, ఏం పర్వాలేదు, నేను బజార్లో తాగుతాను. భాను, ట్రైన్ వచ్చే టైం అయింది, నేను వెళ్ళొస్తాను.
3: ఇదిగో, ఈ ఎవడో మీ క్లోజ్ ఫ్రెండ్, భోజనానికి ఇక్కడే ఉంటాడేమో. అడ్డమైన వాళ్ళకి వండి పెట్టడానికి నేనేం వంట మనిషిని కాను.
4: భాను ప్లీజ్, వాడు నాకు
3: క్లోజ్ ఫ్రెండ్ అంతేగా. మీకంత ప్రేమ ఉంటే ఏ హోటల్లోనూ భోజనం పెట్టించి రైలు ఎక్కించండి.
4: సరే, అలాగే.
1: అదేమిటమ్మా, అల్లుడు గారు కాఫీ అడిగితే అలాగా మాట్లాడతావు?
3: నేనేమన్నా తప్పు మాట్లాడానా డాడీ?
1: అరే, ప్రేమగా భార్య చేత్తో ఇచ్చిన కాఫీ తాగాలని ఏ మగాడికి మాత్రం ఉండదు.
3: మీ మగవాళ్ళతో వచ్చిన చిక్కేది డాడీ, ప్రేమగా చెప్తూనే ఉంటూనే అదితే ఇదితే అంటూ ఆర్డర్లు జారీ చేస్తారు. గిన్నెలు కడిగే పని మనిషికి సెలవు ఉంటుంది, కానీ తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు చాకరీ చేసే భార్యకి మాత్రం విశ్రాంతి ఉండదు, ఉండకూడదు. అందుకేగా ఇక నుంచి ప్రతి ఇల్లాలు ఒకరోజు సెలవు తీసుకోవచ్చునని పార్లమెంట్లో బిల్లు వస్తుంది. మగవాళ్ళంతా ప్రతి ఆదివారం ఎలా విశ్రాంతి తీసుకుంటున్నారో అలాగే కుటుంబంలో ప్రతి స్త్రీ వారంలో తనకిష్టమైన రోజు సెలవుగా తీసుకోవచ్చు.
1: వెరీ ఇంట్రెస్టింగ్.
3: అంతేకాదు డాడీ, ఒకవేళ ఏ భర్త అయినా సెలవు మంజూరు చేయడానికి ఒప్పుకోకపోతే 1,000 రూపాయలు జరిమానా కూడా ఉంటుంది.
1: చూడమా భాను, ఒక కన్న తల్లి బిడ్డకు అందించే ప్రేమ ఖరీదు ఇంత, ఒక భార్య తన భర్తకు అందించే సేవ ఖరీదు ఇంత అని లెక్కలు కట్టే ఆర్థిక శాస్త్రవేత్తలు ఇంకా ఈ దేశంలో పుట్టలేదమ్మా.
5: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా ఊర్మిళ, నా కాఫీ గోల పడలేక ఏకంగా కాఫీ కప్పుతోనే ఎదురు వస్తున్నావు. ఏమిటమ్మా, ఏమైంది? ఏమైందిరా వినాయకుడు?
1: ఏం లేదురా, ఏం లేదు. రా కూర్చో. ఏమిటి, పొద్దున్న బయలుదేరావు?
5: నా సంగతి సరే, మీరేమిటి పొద్దున్నే ఇలా దిగులుగా ఉన్నారు?
1: ఏమిటో రా, మన భాను ప్రవర్తన ఏం బాగోలేదు.
5: అసలు ఏం జరిగిందిరా?
1: ఏం చెప్పమంటావు, ప్రతి చిన్న విషయానికి తగాదా చేస్తుంది. అతను ఎంత సర్దుకుపోతున్నా మన భాను ఊరుకోవడం లేదురా. నిన్నగాక మొన్న వేడినీళ్ళు స్టవ్ మీద పెట్టమన్నాడని గొడవ, ఈరోజు పొద్దున్నే కాఫీ అడిగినందుకు గొడవ. భర్త అన్న ప్రతివాడు ఆడదాని స్వేచ్ఛను అనగదొక్కుతాడట, దానికి ఆవిడ గారు వ్యతిరేకమట.
5: ఓ, ఇంతేనా? నువ్వు వర్రి అవ్వకు, నేను మాట్లాడతానుగా.
1: ఎవరు మాట్లాడినా అంతేరా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఇంట్లో సుఖం లేకుండా ప్రపంచ శాంతి సాధిస్తారేమిట్రా?
5: సరే సర్లేరా, నువ్వు ఆవేశపడకు. ఏమిటమ్మా ఊర్మిళ, ఈ బొమ్మ ఎక్కడ కొన్నారు? చాలా బాగుందమ్మా.
2: నేనే చేశాను అంకుల్.
5: ఏమిటి, నువ్వే చేసావా? అద్భుతం, చాలా బాగుందమ్మా.
1: అంతేనేమిట్రా, ఊర్మిళ చేసినవి ఇంకా చాలా ఉన్నాయి, చూపించమ్మా.
2: ఈ పెయింటింగ్స్ కూడా చూడండి అంకుల్.
5: ఆహా, ఎదురు చూస్తున్న అభిసారిక అంటే నువ్వు, మీ ఆయన కోసం. అంతేనా?
2: పోండి అంకుల్.
5: సింప్లీ సూపర్ బ్రా. అమ్మాయి ఊర్మిళ, నీ చేత్తో కాఫీయే రుచిగా ఉంటుంది అనుకున్నాను. శిలల్ని కూడా శిల్పాలు చేసే నైపుణ్యం ఉందని ఇప్పుడే తెలిసింది. ఇంత ఆర్ట్ను వృధా చేయడం కంటే ఏదైనా బ్యాంకు లోనుతో షాపు లాంటిది పెడితే మన చేతిలో చిన్న వ్యాపారం నడిచినట్టు కూడా ఉంటుంది కదా.
1: ఏదో ఉబుసిపోక నేర్చుకుంది కానీ డబ్బు సంపాదించాలనా? రేపో మాపో వాళ్ళ ఆయన వస్తే వెళ్ళిపోయేదే కానీ నాతో శాశ్వతంగా ఉంటుందా ఏమన్నా?
3: ఏయ్ ఊర్మిళ, నేను అర్జెంటుగా బయటికి పోవాలి, కాస్త దీన్ని సరిచేసి పెట్టవు.
5: హలో భాను, హౌ ఆర్ యూ?
3: హాయ్ అంకుల్. ఏమిటి, ఈ మధ్య బొత్తుగా కనిపించడం మానేశారే?
5: కోర్టు పక్షులు కదమ్మా, ఏదో నలుగురు తగాదాలు పడుతుంటే గానీ మా పొట్ట గడవదు. ఆ పనుల్లో ఉన్నానులే.
3: అంటే అందరికీ తగాదాలు పెట్టే పనుల్లో ఉన్నారా?

0: తప్పే కొట్టావు అన్నట్టు భాను. ఈ మధ్య నా దగ్గరికి ఒక విచిత్రమైన కేసు ఒకటి వచ్చిందమ్మా, చెబుతున్నాను. ఇద్దరు అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలు. భర్త ఈ ఊళ్ళోనే ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, భార్య పాపం పల్లెటూరు అమ్మాయి. వీళ్ళిద్దరికీ చక్కని కూతురు కూడా పుట్టింది. ఇలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయి, అంటే ఆ భార్య, కూతుర్ని భర్తని వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయింది, అంటే లేచిపోయింది.
1: కూతుర్ని కూడా వదిలేసిందంటే ఆయన ఎలాంటి మగాడో?
0: అలాంటి మగాణ్ణి వదిలేసి మరో మగాడితో వెళ్ళిపోయింది. వాడేం చేశాడు, ఈ అమ్మాయిని ఓ నెల రోజుల పాటు బాగానే చూసుకుని ఉన్నట్టుండి వదిలేసిపోయాడు.
1: చీట్! అలాంటి వాళ్ళని కాల్చి పారేయాలి.
0: బహుశా అమ్మాయికి అవకాశం చెక్కలేదేమో, తనే చచ్చిపోదాం అనుకుంది. అప్పుడు మరో మగాడు రక్షించి చావు జీవితానికి పరిష్కారం కాదమ్మా, కాస్త కూస్తో చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అంతవరకు నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు.
1: అతనెవరో మంచివాళ్ళలా ఉన్నాడు.
0: అలా అన్న మంచివాడు ఎవడంటే ఆ అమ్మాయి మొగుడు.
2: ఇదేమిట్రా, తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తన భార్యకి అతను సాయం చేస్తున్నాడా? విచిత్రంగా ఉంది.
0: అదేగా మరి, నేను ఆ అమ్మాయిని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంచి చదువుకునేందుకు అవకాశం కల్పించాను, ఖర్చు మాత్రం అతనే భరిస్తున్నాడు రోయ్. ఏమిటో మాయదారి లోకం, మాయదారి మనుషులు. ఎందుకు చెప్పానంటే, ఈ మధ్య కొందరు ఆడపిల్లలు అసలు మగాడంటేనే స్త్రీకి శత్రువు అని వాదిస్తున్నారులే. అదేమిటి, నువ్వేమిటి ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తున్నట్లున్నావు?
2: అర్జెంట్ ఫైల్ అవుట్ ఉంటే నువ్వు చూడాల్సింది.
0: నువ్వు కానీ. ఏమిటమ్మా భాను, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు?
1: మా అసోసియేషన్ మీటింగ్ ఉంది అంకుల్.
0: ఏమిటమ్మా మీటింగు?
1: బడుగు స్త్రీలు బానిస బ్రతుకులు అనే అంశం మీద సెమినార్.
0: ఓహో, మంచి సబ్జెక్టు, బడుగు స్త్రీలు వాళ్ళ బానిస బ్రతుకులు. బాగుందమ్మా, బాగుంది. అన్నట్టు ఎక్కడో ఈ సెమినారు?
1: 3-స్టార్ హోటల్లో.
0: బడుగు స్త్రీల బానిస బ్రతుకుల మీద ఏసీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో చర్చలు జరుపుతారన్నమాట.
1: సమస్య గురించి ఎవరో ఒకళ్ళు చర్చించాలి కదా అంకుల్.
0: కరెక్టేనమ్మా, కానీ సమస్య ఉన్న చోట చర్చించండి. వాళ్ళు బ్రతుకుతున్న పూరిపాకల్లో తిరిగి వాళ్ళు బ్రతుకుతున్న జీవన శైలిని గమనించి చర్చించండి. అంతేగాని రోగం ఒక చోట ఉంటే మరో చోట మందు వేయకండి.
1: మీరు ఎప్పుడు ఇంతే అంకుల్, నాతో వాదించడం మీకు కొత్త ఏం కాదు.
0: అదుగో అదుగో, అదే పలాయన వాదం.
1: నాకేం భయం వాదించడానికి?
0: ఇప్పుడు నాకు నచ్చావు. చూడు, బడుగు స్త్రీలు బానిసలుగా బ్రతుకుతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే వాళ్ళ ఇబ్బందులు సమస్యల గురించి వాళ్ళకే తెలియదు. వాళ్ళేదో కష్టపడడం, కడుపు కింత తినడం, ముగుడుతో దెబ్బలాడడం తప్ప అసలు వాళ్ళకి కావాల్సింది ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. అవునా?
1: అందుకే వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, వాళ్ళకి లోకజ్ఞానం నేర్పాలి.
0: వాళ్ళకి సరే చదువు రాదు, లోకజ్ఞానం లేదు, కానీ అది ఉన్నవాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు?
1: అది మేమేలా ప్రశ్నిస్తాం? అదే వ్యక్తి స్వాతంత్ర్యం.
0: వ్యక్తి స్వాతంత్ర్యం అంటే వ్యవస్థ నాశనం చేయటం కాదు భాను. కాలేజీ కుర్రాళ్ళ నుంచి కాటికెళ్లే ముసలాడి వరకు స్త్రీపై అమానుష చర్యలు చేస్తున్నారంటే వాళ్ళలో కాంక్ష రెచ్చగొట్టిన ఒక అందాల నటి అర్ధనగ్న సినిమానో లేక వాల్ పోస్టరో లేక మరొకటో అయ్యే ఉంటుంది. వ్యక్తి స్వాతంత్ర్యం పేరుతో పెట్టుబడిదారులకు లొంగిపోయి నైతిక విలువల్ని దారుణంగా విడిచిపెడుతున్న అలాంటి వాళ్ల మీద మీరు తిరగబడండి. స్త్రీని అంగడి బొమ్మగా తయారు చేస్తున్న పురుషాధిక్యపు అహంకారం మీద యుద్ధం చేయండి. అంతేగాని ప్రతి పురుషుడు స్త్రీకి శత్రువే అనే సిద్ధాంతాన్ని గుట్టిగా నమ్మకండి.
2: ఏమిట్రా అంత ఎమోషన్ అయ్యావు?
0: ఓహ్, ఐఎమ్ సారీ భాను, సారీ. నువ్వంటే ఉండే చనువు కొద్దీ దారి తప్పుతున్నావేమోనని కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అంతే.
1: నో ప్రాబ్లం అంకుల్, కానీ మీకు ఒకసారి చెప్పాను, నేను వెళుతున్న దారి స్పష్టంగా తెలుసుకున్న దాన్ని, మీరేం వర్రీ అవ్వకండి.

తాటి చెట్టెక్కలేవు, తాటి కళ్ళు దింపలేవు, తాత నీకెందుకురా పెళ్ళి. అబ్బా శభాష్ శభాష్. తాటి చెట్టెక్కలేవు, తాటి కళ్ళు దింపలేవు. ఓ ఓ చడి చడి, ఎక్కడ ఎక్కడ మన ఇల్లు? దగ్గరికి రాలేదా? మనమే దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడ ఎక్కడ? రే రే పీతాంబరం, ఎలాంటి ఎలా అయిపోయావురా? నీ ఇల్లు నీ దగ్గరికి రాలేదంటే నీ మీద బొత్తిగా గౌరవం లేదు. ఎందుకు ఎన్ తాగానా? నేనేం బ్రాందీ తాగానా, విస్కీ తాగానా? మనం తాగింది దేవతల

తయారీ. సురాపానీయం అనే పేరుతో దేవతలు కూడా తాగారు. నిజాయితీ ఉండాలి, మనలో ఉండాలి, ఎదుటోళ్ళలో ఉండాలి. సో ఇల్లు మన దగ్గరకు రాదు, నా డౌట్. ఆల్ రైట్, మనమే దాని దగ్గరికి వెళ్ళిపోదాం. స్టడీ స్టడీ, మన ప్రెస్టేజ్ ఏం పోతుంది? ఎంఎస్సీ బయోకెమ్ అయ్య బాబోయ్ ఏంటి రావట్లేదు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుకొని ఏది ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదువుకొని గుమస్తా ఉద్యోగం చేస్తున్నప్పుడే మన ప్రెస్టేజ్ పోయింది. ఇక కొత్తగా పోయేదేముంది? వచ్చేసింది, మన ఇల్లు వచ్చేసింది. ఇళ్ళలా, ఓ ఇళ్ళలా, తలుపు తాళం చెవి నా దగ్గరే ఉంటే నువ్వెలా తీస్తావు? నేనే తీసుకుంటాను. ఓకే, నేనే తీస్తాను. తాళం రాదేట్రా బాబు. చరే చరే.

0: నాన్న టిఫిన్ తీసుకోండి.
1: టిఫిన్ వద్దమ్మా.
0: ఏం నాన్న?
1: ఎందుకో నాకు తినాలనిపించడం లేదు.
2: ఏ ఊర్మిళ నాకు వచ్చి కాఫీ ఇవ్వవే. అబ్బాబ్బా తల పగిలిపోతుంది. డర్టీ క్రీచర్. ఆ బ్యాంక్ మేనేజర్ గారి పెళ్ళం లేదు, అదే ఆ కోతి మొహంది. అది కొట్టేసింది అందాలరాణి కిరీటం. నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఎవరికి కావాలని వాడు మొహాన్ని కొట్టేసి వచ్చాను.
1: అంటే భాను రాత్రి నువ్వు ఇంటికి రాలేదా?
2: ఎక్కడ డాడీ, రాత్రి ఫంక్షన్ అయ్యేసరికి 2 దాటిపోయింది. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా, తెల్లవారిపోయింది. గోపాల్ నాకు కాస్త వేడి నీళ్ళు పెట్టవా?
1: భాను మత్తుండే మాట్లాడుతున్నావా?
2: ఇప్పుడు ఏమైంది డాడీ?
1: సిగ్గు లేకుండా ఇంకా ఏమైంది అంటావా? ఆడపిల్లవి రాత్రంతా ఇంట్లో లేకుండా, పైగా అల్లుడికి పనులు పురమాయిస్తున్నావే.
3: పోనివ్వండి మావయ్య, ఇప్పుడుదంతా ఎందుకు? అది కాదు భాను, నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు.
1: జ్ఞానం దానికి ఉంటేగా.
2: ఒట్టి మనిషిని కాక నాకిప్పుడు ఏం జరిగింది?
0: నీకు ప్రెగ్నెన్సీ కదా.
2: ప్రెగ్నెన్సీయా? బుల్షిట్. దాన్ని ఎప్పుడో తీయించేశాను. అందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? అది నా అందానికి అడ్డం అనుకున్నాను, తీయించుకున్నాను. అందాల రాణి కిరీటం నా నెత్తి మీదకి వచ్చే వరకు అలాంటివన్నీ జాంతానాయి. అయినా ఆ భాషను చట్టసమ్మతమేగా.
1: చిచి, నువ్వు ఆడపిల్లవు కాదు.
2: అవును డాడీ, మీరు చెప్పిన మాట విని ఎవన్నో పెళ్లి చేసుకుని వాడి కోసం ఎదురు చూస్తూనో, లేక వాడి పిల్లలకు కనిచ్చే యంత్రంగానో నేను తయారై ఉంటే నన్ను మెచ్చుకునేవాళ్ళు.
1: భాను
3: మావయ్య,
0: ఊరుకోండి నాన్న.
3: భాను ఎందుకు ఇలా చేసావు?
2: ఎందుకు చేశానో చెప్పాగా.
3: అందాల కిరీటం నీకు ఇస్తే నీకేమొచ్చేది?
2: అది వచ్చుంటే బంగారు కిరీటం సుమారు 25,000, మళ్ళీ మా క్లబ్ తరపున 5,000 రూపాయలు, ఆ తర్వాత బట్టల కొట్టు వాళ్ళ క్యాలెండర్కి ఫోటో ఇచ్చినందుకు 10,000, ఇలా మొత్తం 50,000 వచ్చేవి.
3: ఆ 50,000 నేను ఇస్తాను. నీ కడుపులోంచి తీసి ముక్కలు చేసిన పిండాన్ని బ్రతికించి నాకు ఇవ్వగలవా?
2: రామ్ గోపాల్, నీకేమైనా మతిపోయిందా?
3: అవును మతిపోయింది. మతిపోయింది కనుకనే అందరి మగాళ్ళలా కట్నం తీసుకుని పెళ్లి చేసుకోకుండా ఆదర్శం అంటూ ప్రేమ వివాహం చేసుకున్నాను. అందరి మగాళ్ళలా పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకోకుండా నేను నా భార్య దగ్గర ఉంటున్నాను. భాను, మొగుడు పెళ్ళావంటే ఆఫీసులో పనిచేసినట్టు 10 to 5 మాత్రమే కాదు భాను, అది జీవితకాలం సహచర్యం అని తెలుసుకోవే. నేను తండ్రిని కాబోతున్న ఆనందాన్ని హీనంగా క్రూరంగా నాశనం చేశావు. ఎందుకు? ఎందుకని నేను నిన్ను ప్రశ్నించను భాను? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అన్నది ఒకవైపు మాత్రమే ప్రయాణించకూడదు. ఎంతసేపు నేను నేను అనడం తప్ప మనం అనలేని నీతో ఏ అనుభూతులు పంచుకోమంటావు? ముఖానికి రంగులు వేసుకుంటూ ఒకరిని మోసం చేసుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు.
0: నాన్న, నాన్న రాంగోపాల్ వెళ్ళిపోతున్నారు.
1: భాను, ఇన్నాళ్ళు చిన్నపిల్లవని ఊరుకున్నాను, వ్యక్తిగా నీ స్వేచ్ఛకు అడ్డురాను. కానీ నేను సమాజంలో బతుకుతున్న మామూలు మనిషిని, నాకు సమాజాన్ని ధిక్కరించే ధైర్యం లేదు. అందుకే చెప్తున్నా, ఆడపిల్లకు పెళ్లి చేశాక ఆ పిల్ల స్థానం పుట్టింట్లో కాదు. దయచేసి నువ్వు నా ఇల్లు ఖాళీ చేయి.
2: అంటే నన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నారా? అవునులే,

0: ఎంత తండ్రైనా మీరు మగాడిక మగబుద్ధి అక్కడ పోతుంది.
1: భాను,
2: ఒరే వినాయకుడు, ఏమిట్రా ఏమిట్రా ఇది?
0: ఏముంది ఈ సమాజంలో ప్రతి ఆడపిల్లకు జరిగేది అంకుల్, స్త్రీని బానిసగా మగాడికి చాకరీ చేసే యంత్రంగా చేసే పురుషుడు ఒక స్త్రీకి ఇస్తున్న గౌరవం
1: చూసావుగా, చూసావుగా దాని పొగరు. దానికి తను ముచ్చటగా పెట్టుకున్న పేరు స్వేచ్ఛ. అసలు స్వేచ్ఛ అంటే అర్థం తెలిసే మాట్లాడుతుందట్రా. నా కష్టార్జితంతో కట్టుకున్న ఈ ఇంట్లో ఉంటూ నా స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తుందని నేనంటే ఎలా ఉంటుందిరా? 18 సంవత్సరాలు దాటితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చట, మాతృత్వం అందాన్ని పాడు చేస్తుందని అబార్షన్ చేయించుకోవచ్చట, పైగా చట్ట సమ్మతమట. చట్టాలు జీవితాన్ని బాగు చేస్తాయట్రా. హక్కుల గురించి పోట్లాడడమే తప్ప బాధ్యతలు తెలుసుకుందా ఎప్పుడైనా? బంగారం లాంటి భర్తను ఎప్పుడైనా ఒక్కరోజైనా భార్యగా తన బాధ్యత నెరవేర్చిందా? ఏమన్నా అంటే చట్టాలు సిద్ధాంతాలు.
2: పోస్ట్
1: ఎక్కడి నుంచి అమ్మా?
2: ఎక్కడి నుంచి రా ఉత్తరం?
1: అదే చూస్తున్నాను కదరా.
2: చూడు ఎవరు రాశారా, అల్లుడు గారా?
1: అరే అల్లుడు దగ్గర నుంచి అని రా.
2: అల్లుడు గారు ఏం రాశారు చూడు.
1: అదే చూస్తున్నాను రా.
2: ఏమైందిరా?
1: చూసారా
2: ఏమైంది?
1: ఎంత ద్రోహం చేశాడో చూసావా? నా డబ్బుతో, నా కూతురికిచ్చిన కట్నం డబ్బుతో వాడు దుబాయ్ వెళ్ళి మతం మార్చుకుని మరో పెళ్లి చేసుకున్నాట. విడాకుల మీద సంతకాలు పెట్టి పంపాలట్రా. రే వాడు ద్రోహిరా, నా కూతురికి ద్రోహం చేశాడ్రా. 4 ఏళ్ళు కళ్ళల్లో దీపాలు పెట్టుకుని ఎదురు చూసిందిరా నా కూతురు. అమ్మా అమ్మా, నీకు ఊర్మిళ అని పేరు పెట్టి అన్యాయం చేశానేమో తల్లి.
2: అమ్మ భారు, నువ్వు వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?
0: అవును.
1: వెళ్ళమ్మా వెళ్ళు, మా చావేదో మేం చేస్తాం. సంప్రదాయాన్ని నమ్ముకున్న ఒక కూతుర్ని మొగుడు వదిలేశాడు, తిరుగుబాటు చేసిన కూతురు మొగుడ్నే వదిలేస్తుంది. రే ఏ తండ్రికైనా లోకంలో ఇంతకన్నా కీర్తి వస్తుందిరా.
2: ఎక్కడికి వెళ్తావమ్మా?
0: నన్ను గుర్తించే చోటికి.
3: అది సహజమేగా సార్.
4: రా పీతాంబరం రా. అమ్మభాను, మనిషి మనుగడలో స్త్రీ ప్రాముఖ్యం ముందుగా గుర్తించింది పురుషుడేనమ్మా. స్త్రీ లేకపోతే తాను శూన్యమని తెలుసుకున్నాడు. మనం ఇష్టమైన దాన్ని ఇంకొకరికి ఇవ్వకుండా ఎలా దాచుకుంటామో అదేవిధంగా తనదైన స్త్రీ మీద హక్కులు ఏర్పరచుకున్నాడమ్మా.
0: స్త్రీని అణగదొక్కటం అప్పట్నుంచే ప్రారంభమైందన్నమాట. ఆహాహా
4: చూడమ్మా, ఆటంబాంబు వల్ల లాభమా నష్టమా అని ఒక్క మాటలో చెప్పమంటే ఎంత కష్టమో, ఇది అంతేనమ్మా. అయితే ఒకటి, సమాజంలో నిరంతరం విరుద్ధమైన భావాలుంటాయని మాత్రం గుర్తుంచుకో. కుటుంబంలో ఉంటే నిన్ను వ్యక్తిగా గుర్తించే సమాజమే, ఒంటరిదానివైతే ఏమంటుందో తెలుసా?
1: మొగుడు వదిలేసిన ఆడది అంటారు.
4: అంతేకాదమ్మా, ఇంకా ఏమంటారో తెలుసా? రామ్ గోపాల్ లాంటి మంచివాణ్ణే వదిలేసిందంటే ఈవిడి గారికి ఇంకా ఏం వ్యవహారం ఉందో అంటారు.
0: అంకుల్!
4: అవునమ్మా, వైరుధ్యమైన భావాలు మన సమాజమే మనకు నేర్పుతుంది. అంటే ఏమిటన్నమాట, భార్యాభర్తలు ఎలా ఉండాలో నిర్ణయించేది చట్టాలు కావు, సామాజిక పరిస్థితులు అని.
0: ఆ పరిస్థితిని కలగజేసేది మగాడేనని ఊర్మిళ విషయంలో ఇప్పుడేగా రుజువైంది. ఈయన ఈ పెద్ద మనిషి పీతాంబరం గారు చాలా మంచివాడండి అంటారు, కానీ ఏం చేసేదేమిటి? భార్య మీద అనుమానంతో భార్యను గదిలోను ఉంచి బయట తాళం పెట్టుకుంటాడే, ఇలాంటి మగవాడిని చూసి కూడా నేను చేసింది తప్పేనంటారు అంకుల్.
1: ఏమయ్యా పీతాంబరం, మా భాను చెప్తుంది నిజమా?
2: ఒరే ఒరే ఒరే ఒరే, ఇతను
1: ఎవడైతే నాకేంట్రా, ఏదో మంచివాళ్లా ఉన్నాడంటే ఆడపిల్లలున్న ఇల్లైనా సరే అద్దెకిచ్చాను. ఇంత నీచుడని ముందే తెలుసుంటే.
4: ఒరే ఆగరా ఆగరా, నేనోసారి విచిత్రమైన కేసు గురించి చెప్పానే, భార్య లేచిపోతే భర్త ఆదుకున్నాడని. ఆ భర్త ఇతనేరా?
1: అంటే పీతాంబరం నీ భార్య
3: లేచిపోయింది సార్. ఒక ఆడపిల్లకు తల్లి కూడా మరో మగాడికి ఇల్లాలుగా ఉండాలని, అసమర్థుడైన ఈ మగాడిని కాదని మరో మగాడితో లేచిపోయింది సార్. లేచిపోయిన నా భార్య రెక్కలు మళ్ళీ లేవకుండా చేశాడు సార్ ఆ దుర్మార్గుడు. పిచ్చి పిల్ల, చచ్చిపోదాం అనుకుంది. నా అదృష్టమో ఆవిడ దురదృష్టమో మళ్ళీ నాకంట్లోనే పడింది. జీవితం అంటే వాటిమితో యుద్ధం చేయడమేనని, సుఖాలపై పరుగులు తీయడం కాదు అని చెప్పాను. భర్తగా కాదు సార్, ఒక మనిషిగా. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసుకుంది, ఎక్కడ ఓ చోట చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే లేచిపోయిన నా భార్యగా కాకుండా

0: తన సొంత పేరుతో తన భర్తకు కలుగుతుంది.
1: మరి నీ కూతురు?
0: లేచిపోయిందని కూతురు అని అనిపించుకుంటే ఈ సమాజం ఆడపిల్లను బ్రతకరిస్తుందా సార్? అందుకే తల్లి చచ్చిపోయిందని చెప్పి శరణాలయంలో చేర్పించాను. ప్రతి నెల నేను ఫస్ట్ తారీఖున డబ్బు పంపేది ఆ నా పాపకు నా భార్యకే సార్. నా జీవితం ఎలాగూ నాశనమైంది. వాళ్ళైనా బాగుంటే అంతే కదా సార్?
2: చూసావా భాను, ఏ పురుషుండైతే నువ్వు శత్రువు అని భావించావో ఆ పురుషుడే స్త్రీకి అండగా నిలిచాడు. చూడమ్మా, భార్యాభర్తల అనుబంధం ప్రేమతోనూ అనురాగంతోనూ రోజురోజుకి పెంపొందాలి తప్ప సిద్ధాంతాల పేరుతో మొక్కలు కాకూడదమ్మా. పెళ్ళై 20 సంవత్సరాలైనా మీ ఆంటీకి వంట చేయడం రాదు. మాకు పిల్లలు కూడా పుట్టరని డాక్టర్లు తేల్చి చెప్పారు. అంత మాత్రం చేత మా సంబంధం తెగిపోయిందా? స్త్రీ పురుషులు చేసుకునే సామాజిక సర్దుబాటునే వివాహం అంటారు. దానికి చట్టాలు సిద్ధాంతాలు సహకరిస్తాయే తప్ప జీవితాలను నిర్దేశించలేవమ్మా. ఎవరో మీ బావలాంటి వాళ్ళు ఒకడో ఇద్దరో ఉన్నారని అసలు మగవాణ్ణే నమ్మననటం మూర్ఖత్వం. పురుషుడి అహంకారం మీద, పురుషాధిక్యత భావం మీద యుద్ధం చెయ్యి. అంతేగాని పురుషుణ్ణి శత్రువుగా భావించకు. పోని పురుషుడే శత్రువు అనుకుంటే స్త్రీలంతా సుఖంగా ఉండగలరా? చూడమ్మా, అందాల కిరీటం మరొక స్త్రీ దక్కించుకుందనేగా నువ్వు కుమిలిపోతున్నావు. అంటే నీ శత్రువు మళ్ళీ నీకొక స్త్రీయే అన్నమాట. చెడు బయటెక్కడో లేదమ్మా. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ ఇవన్నీ నీ ఆలోచనల్లోనే ఉన్నాయి. నిన్ను నువ్వు మార్చుకో. అప్పుడు లోకాన్ని చూడు, అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని అనుభవించు. జీవితం అంటే సిద్ధాంతాలు కాదు. జీవితం అంటే మనసు పొందే అనుభూతులు, మమతలు, మమకారాలు, కలలు, కన్నీళ్ళు, ఇవన్నీ ఉన్నదే జీవితం. ఏది సత్యమో ఏది అసత్యమో అన్వేషించి తెలుసుకో. అలా అన్వేషించడానికి మనసును సిద్ధం చెయ్యి. అంతేగాని కొయ్యగుర్రం ఎక్కి యుద్ధం చెయ్యాలని ప్రయత్నించకు. ఆ కొయ్యగుర్రం నిన్ను అటూ ఇటూ ఊపుతుందే గాని గమ్యం చేర్చదు.
1: అదమ్మ భాను జీవితం అంటే అన్నట్టు పీతాంబరం, నీ విషయంలో నాదో చిన్న రిక్వెస్ట్ అయ్యా.
0: చెప్పండి సార్.
1: మరేం లేదు, నీ భార్య చాలా పశ్చాత్తాపడుతోంది. నీకిష్టమైతే మళ్ళీ నీ భార్యగా.
0: అంతకన్నానా సార్?
1: పీతాంబరం,
3: పీతాంబరం, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా.
0: వినాయకరావు గారు, మీరు మెచ్చుకునేంత గొప్ప పని నేనేం చేయలేదండి. మనం చేసే ఎన్నో తప్పులు స్త్రీ భరిస్తూనే ఉంది. అటువంటి స్త్రీ పొరపాటున దారి తప్పితే, హక్కున చేర్చుకోకపోతే మీరన్న ఆ సౌహృదయతకు సంస్కారానికి అర్థమే లేదు సార్. మరో మాట చెప్పనా సార్? చాలా సంసారాలు విడిపోవడానికి కారణం కేవలం పరస్పర అవగాహన లేకపోవడమే సార్. ఇప్పుడు వెళ్ళి మామిడి తీసుకొస్తాను సార్. వస్తాను.
2: చూడమ్మా భాను, మన భారతీయ వివాహ వ్యవస్థ భార్యాభర్తల బంధాన్ని అర్ధనారీశ్వర తత్వంతో పోల్చింది. స్త్రీ పురుషుల కలయికే ప్రకృతి. అందులో ఎవరు గొప్ప అన్న ప్రశ్నే లేదు. అలా కాకుండా పురుషుణ్ణే వద్దనుకున్నప్పుడు అతను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకమ్మా? తీసిచ్చేయి. ఇచ్చేయమ్మా.
4: నో అంకుల్, నేనివ్వలేను అంకుల్, నేనివ్వలేను
5: అంకుల్. ఎక్కడో దూరంగా ఉన్న భర్తని దగ్గరకు చేసుకోవాలని ఆస్తితో ఎదురుచూసే నేను, దగ్గరగా ఉన్న భర్తని దూరం చేసుకునే మన భాను, దారి తప్పిన భార్యని హక్కున చేర్చుకునే సంసారం చక్కదిద్దుకునే పీతాంబరం గారు, ఇది ఈనాటి సమాజం. నాకు ఈ మంగళసూత్రం అక్కర్లేదు. ఎందుకంటే మాంగళ్య బంధం కన్నా మానసిక బంధమే గొప్పదనుకుని మోగదాన్ని నేను. నా ఆలోచనలో తప్పుందంటారా అంకుల్? చెప్పండి అంకుల్, చెప్పండి.
3: అమ్మా ఊర్మిళ, మాట్లాడటం చేతకాని పిల్ల పురుష అహంకారాన్ని జయిస్తే సిద్ధాంతాలను వల్లించే మన భాను మోగదైపోయింది. హ్యాట్స్ ఆఫ్ ఊర్మిళ, హ్యాట్స్ ఆఫ్. ప్రేమంటే ఇచ్చి పుచ్చుకునేది నిరూపించావు. పురుషాధిపత్యాన్ని, పురుష అహంకారాన్ని జయించావు. బీ ప్రేవ్ మై చైల్డ్, బీ ప్రేవ్. నువ్విప్పుడు సంపూర్ణ వ్యక్తివి.
1: అమ్మా భాను, ఆ మంగళసూత్రాలను ఇవ్వలేవు. ఎందుకంటే నీ మనసు పొరల్లో ఎక్కడో నేను నిజంగా తప్పు చేశానేమోనన్న భావం దాగి ఉంది. అందుకే నువ్వు ఇవ్వలేవమ్మా. ఇది మంగళసూత్రం, పావల దారానికి కట్టిన విలువైన బంగారు బిళ్ళ. ఇందులో దారం గొప్ప

బంగారం గొప్పదా అని చూడకండి. ఆ రెండింటి బంధాన్ని గౌరవించండి. పురుషుడైనా స్త్రీ అయినా ఒకరినొకరు అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. సంసారం సుగంధ పరిమళాలతో కూడిన నందనవనం అవుతుంది.

0: కొయ్యగుర్రం ప్రత్యేక త్రైమాసిక నాటకం విన్నారు. రచన శ్రీ ఏ భాస్కర చంద్ర. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఊర్మిళ కుమారి ఆలపాటి జయంతి, భానుమతి శ్రీమతి ఎస్ సుజాత, వినాయకరావు శ్రీ కెకె సత్యనారాయణ, పరబ్రహ్మం శ్రీ ఎస్ఏ శ్రీరామ్మూర్తి, పీతాంబరం శ్రీ పి బాలాజీ నాయక్, రామ్ గోపాల్ శ్రీ ఎన్పి ప్రసాద్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: తొంభై ఏళ్ళ ఆకాశవాణి ఆలనాటి మేటి కార్యక్రమం కొయ్యగుర్రం నాటకం విన్నారు. రచన శ్రీ ఏ భాస్కర చంద్ర, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మువ్వగోపాలుడు. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

మువ్వగోపాలుడు. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

సాగర్ మధునం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం అత్రేయ, సంగీతం కేవీ మహదేవన్. సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: तो श्रोताओ, अभी आपने सुना कार्यक्रम गौरा देवी, और इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరు ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళామణులు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2727244. విశాఖ వారైతే 20891 జత చేయవలసి ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:00 కావస్తుంది. ముందుగా హిందీలోను, తరువాత 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు వినబోతున్న పాట తెలుగు చలనచిత్రం రాముడు భీముడు నుండి పండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సాహిత్యంలో ఘంటసాల పి. సుశీల ఆలపించిన పాట వింటారు.

చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం దాశరథి, సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మహిళా మనలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2727244. ఈ కార్యక్రమంలో మహిళలు వారు కోరుకున్న పాటను వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:29 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటిడిపి బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపైన విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనెజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనెజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనెజులా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనెజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైన ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనెజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్

0: ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయాన్ని వింటారు. పరిచయకర్త

0: శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: సమాజంలో అనేక స్థాయిల్లో ప్రజలుంటారు. వారిలో సంఘటిత సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఎక్కువ మొత్తంలో జీతాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది తక్కువ మొత్తంలోనే జీతాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఆదుకోలేదు. దానికోసమే సాంఘిక భద్రత అనేది చాలా అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం వాళ్ళు కార్మిక రాజ్య బీమా సంస్థని ఏర్పరిచి వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో ఈఎస్ఐసి అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇచ్చేటువంటి సౌకర్యాలని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్ రీజనల్ ఆఫీస్ మనకి వైజాగ్లో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వి శ్యాంప్రసాద్ గారు ఆకాశవాణి స్టూడియోస్కు ఇచ్చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. శ్యాంప్రసాద్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: ప్రధానంగా ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ అసలు ఎందుకు పెట్టారు?
3: కార్మిక రాజ్య బీమా సంస్థ అనేది ఈఎస్ఐ చట్టము 1948 ద్వారా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 41, 42 మరియు 43లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా కర్మాగారాలు మరియు సంస్థల్లో పనిచేసే సంఘటిత కార్మికుల సామాజిక మరియు ఆర్థిక భద్రత కొరకు స్థాపించబడింది. ఈ చట్టము 24 ఫిబ్రవరి 1952 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకము మొదట్లో 120,000 మంది కార్మికులతో ప్రారంభమై దశల వారీగా భారతదేశం మొత్తం విస్తరించి ఇప్పుడు ఈ పథకం కింద 22.24 లక్షల కర్మాగారాలు మరియు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో పనిచేసే 3.72 కోట్ల కార్మికులు ఈఎస్ఐ పథకంలో నమోదు కాబడ్డారు. కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు 14.44 కోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకము అన్ని ప్రాంతాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈఎస్ఐ ముఖ్య కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో జిల్లాలు ఈఎస్ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నం పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయ పరిధిలో సుమారు 21,000 కర్మాగారాలు మరియు సంస్థలు, వీటిలో పనిచేసే 4.03 లక్షల బీమాదారులు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 15.66 లక్షల లబ్ధిదారులు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు.
2: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సంస్థ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు?
3: కార్మిక రాజ్య బీమా చట్టము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ చట్టం కింద నమోదు కాబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సౌకర్యం కల్పించటము, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు, కార్మికురాలు ప్రసవించినప్పుడు, కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రమాదాలకు గురైనప్పుడు మరియు ఆ ప్రమాదాల వలన అంగవైకల్యం సంభవించినప్పుడు, లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం జరుగుతుంది, అటువంటి సందర్భాల్లో కూడా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఓహో, నిజంగా అసలు ఎవరు దీనికి లబ్ధిదారులుగా ఉంటారు, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది?
3: సార్, ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ 10 మంది కన్నా ఎక్కువ కార్మికులు కనుక పనిచేస్తుంటే తప్పకుండా విధిగా ఈ చట్టం కింద పరిధిలోకి రావాలి. సంస్థలు అనగా సినిమా హాల్ కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ల్యాబ్స్, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ సంస్థలు మరియు లేబర్ సప్లై కాంట్రాక్టర్లు మొదలైన వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
2: ఓహో, అంటే ఇక్కడ సంస్థలో పనిచేసేవాళ్ళు కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తుంటారు, కొన్ని రోజులు మానేస్తుంటారు, మరి ఇలాంటప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్, దీంట్లో ఎవరు

0: చేరొచ్చు.
1: మనకి కర్మాగారాలకి సంస్థలకి ఎట్లయితే మనం 10 మంది కార్మికులు కావాలన్నామో అట్లానే ఆ కార్మికుల్లో కూడా ఎవరైతే నెలసరి గ్రాస్ శాలరీ 21,000 అంతకన్నా తక్కువ మంది ఉంటారో వాళ్ళకి విధిగా ఈఎస్ఐ అనేది వర్తింపచేయాలి. ఎవరికైనా సరే 21,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఈఎస్ఐలో మనము కవరేజ్ చేసుకోకూడదు. ఎవరైతే 21,000 బిలో డ్రా చేస్తారో వాళ్ళని మాత్రమే బీమాదారులుగా మనం గుర్తిస్తాము. అదే అటువంటి కార్మికులు ఏదన్నా వికలాంగులైతే గనక వాళ్ళు 21,000 ప్లేస్లో 25,000 డ్రా చేస్తున్నా సరే వాళ్ళని కూడా మనం బీమాదారుల కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఇట్లా బీమాదారులుగా కన్సిడర్ చేసేట అప్పుడు వాళ్ళు ఏదన్నా ఓవర్ టైం ఎలవెన్స్ ఓటీ ఎలవెన్స్ ఏదన్నా ఉంటే గనక దాన్ని మనం మినహాయించి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక కార్మికుడు 25,000 సంపాదిస్తున్నాడు గ్రాసు, అతనికి ఓటీ 5,000 అయినప్పుడు అతని ఓటీ తీసేస్తే 20,000 వస్తుంది. అంటే 20,000 21,000 కన్నా తక్కువ కాబట్టి అతని బీమాదారుని కింద మనం కన్సిడర్ చేయాలి. కానీ కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు మాత్రం ఈఎస్ఐ చందా కట్టేటప్పుడు మాత్రం అతనికి 25,000 మీద కట్టవలసి ఉంటుంది.
0: ఇందాక మీరు అన్నట్టుగా 21,000 రూపాయలు నెలకి గ్రాస్ శాలరీ అంతకన్నా తక్కువ వచ్చేవాళ్ళు అందరికీ ఈ బీమా వర్తిస్తుందన్నారు కదా. ఈ బీమా వర్తించాలంటే ఆ సంస్థలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ ఎంతకాలం పనిచేసి ఉండాలి వాళ్ళు?
1: సార్ మంచి ప్రశ్న వేశారు. కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి ఈ బీమా అనేది కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏదైనా ఒకసారి ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయితే కనుక దానిలో మొదటి రోజు నుంచి ఈరోజు జాయిన్ అయ్యాను, కొంతకాలం నేను ఇతన్ని చూద్దాము, తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత ఈఎస్ఐ వర్తింపచేద్దాము, ఇటువంటి నియమం ఉండదు. మొదటి రోజు నుంచి అతని యొక్క నెలసరి జీతము 21,000 కన్నా తక్కువ ఉంటే విధిగా మొదటి రోజు నుంచి అతనికి ఈ బీమా అనేది వర్తింపచేయాలి. వీళ్ళని రిజిస్టర్ చేయడానికి చట్ట ప్రకారము మ్యాక్సిమం 10 డేస్ లోపల రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అదే కర్మాగారాలు అయితే కనుక ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. అదే కార్మికుడిని రిజిస్టర్ చేయాలంటే కనుక మ్యాక్సిమం 10 డేస్ లోపల విధిగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
0: మీరు అన్నటువంటి ఈ సంస్థల్లో యజమానులు ఆ సంస్థల్ని మీ కార్మిక రాజ్య బీమా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ ఇష్టమా?
1: సార్ ఇది కార్మిక రాజ్య బీమా సంస్థ లేకపోతే కార్మిక రాజ్య బీమా చట్టం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన అతిపెద్ద సామాజిక భద్రతా చట్టము. ఎందుకంటే ఈ చట్టం రాకముందు మనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 అని ఉండేది. దానికి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏమిటంటే మీకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏదైనా కార్మికుడికి ఏదైనా గాయం తగిలితే ఇంత కాంపెన్సేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కొన్ని నగదు ప్రయోజనాలు ఉండవు. కానీ ఈఎస్ఐ 1948 యాక్ట్ చేసిన తర్వాత 1952 నుంచి ఇది ప్రవేశము కల్పించిన తర్వాత ఒక యజమాని ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత అతను వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923ని కానీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961ని కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి నుంచి పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.
0: ఇప్పుడు యజమానులు ప్రత్యేకంగా మరి వాళ్ళ సంస్థని అలాగే వాళ్ళ కార్మికుల్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఈ బీమా కింద చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా ప్రత్యేకంగా?
1: సార్ యజమాని ఏదైతే తను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఇన్కమ్ కింద నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. అలానే ఎప్పుడైతే ఒక కర్మాగారంలో కార్మికులు బీమాకృతులు అవుతారో, ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్స్ అవుతారో, వాళ్ళ యొక్క సంస్థకి మంచి ఉత్పాదక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఎంప్లాయర్స్కి బాగా ఉపయోగపడుతుంది స్కీమ్.
0: ఇప్పుడు కొంతమంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చేరినప్పుడు మీరు అన్నట్టు 21,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి పెరిగింది, అప్పుడు కూడా వీళ్ళు దీంట్లో మెంబర్స్గా కొనసాగుతారా?
1: సార్ ఇది మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఈఎస్ఐ అనేది కాంట్రిబ్యూషను 2 అవధుల్లో జరుగుతుంది, 2 రిటర్న్స్లో జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకొకటి అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ అవధి స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో కనుక ఎవరైనా కనుక ఈఎస్ఐ కవరేజ్ లిమిట్లో ఉంటే అంటే 21,000 కన్నా తక్కువ డ్రా చేస్తూ వాళ్ళకి కనుక ఈఎస్ఐ డిడక్షన్ స్టార్ట్ చేస్తే ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఒకవేళ ఏదైనా ఇంక్రిమెంట్స్ వల్ల కానీ ఏదైనా కనుక వాళ్ళ శాలరీ పెరిగినా సరే ఆ పెరిగిన శాలరీ మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి వాళ్ళని ఎగ్జెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాము 21,000 దాటిన వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రారు.
0: ఇకపోతే యజమానులు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, అలాగే మరి ఎంప్లాయీస్ కార్మికులు కూడా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యజమానులు వాళ్ళ తరపున మీకు ఏదైనా కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఉద్యోగుల శాలరీలోంచే తీసి మీకు కడతారా?
1: ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అనేది కార్మికుల

0: జీతంలోంచి 0.75%, అంటే 100కి 75 చొప్పున చందాగా లెక్కించి కార్మికుడి జీతంలోంచి మినహాయించే విధానం ఉంటుంది. అలానే యజమాని తన చందా తరఫున 3.25%, అంటే ఓవరాల్గా 4% చొప్పున ప్రతి నెల 15వ తారీఖు లోపల ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలానే 176 రూపాయల కన్నా ఎవరైనా కనుక తక్కువ దినసరి వేతనం ఉండే కార్మికులు వాళ్ళ యొక్క చందా నుంచి, అంటే ఒక కార్మికుడికి ఏదన్నా నెలసరి జీతము ఎంత అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై తను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ వేస్తే 176 రూపాయల కన్నా తక్కువ వస్తుందో వాళ్ళకి కార్మికుడికి సంబంధించి 0.75% కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలము యాజమాన్యం తరఫున 3.25% కడితే కనుక మిగతా కార్మికులకి ఎట్లయితే వస్తున్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. వీళ్ళని మేము ఎగ్జెంప్టెడ్ ఎంప్లాయీస్ అని అంటాము.
1: అంటే రోజుకు 176 రూపాయల కన్నా తక్కువ వచ్చేటువంటి కార్మికులకి ప్రత్యేకంగా కార్మికులకు కట్టాల్సినటువంటి అవసరం లేదు, యజమానులు కట్టేది సరిపోతుంది. ఇక ఈ యజమానులు కార్మికులు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఆ సంస్థ మొదలైన తర్వాత ఇంతలోపు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఏదన్నా ఉంటుందా
0: సార్? ఇక్కడ ఏదైనా కర్మాగారము స్టార్టింగ్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కర్మాగారము స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ తేదీన ఏదో ఒక తేదీన 10 మంది కనుక కార్మికులు కనుక పనిచేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి మ్యాండేటరీగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అన్న ప్రశ్న అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలామందిలో ఒక అపోహ ఉంది, సార్ నాకు ఈరోజు 10 మంది ఉన్నారు, నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 5గురే ఉంటారు, మరి నేను ఈఎస్ఐ కట్టక్కర్లేదా? చట్ట ప్రకారము ఒకసారి ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్మికుల సంఖ్య 10 కన్నా తగ్గినా సరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంటిన్యూగా చేస్తూ కట్టాల్సిందే. ఏదైనా కర్మాగారం కంప్లీట్గా మూసివేత జరిగే వరకు కూడా కంప్లీట్గా కట్టాల్సిందే.
1: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సంస్థలకు ఏదైనా ఖర్చు అవుతుందా?
0: సార్ ఇది ఏమీ ఖర్చు ఏమి లేదు సార్, ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మొత్తము ఈ కర్మాగారాలు కానీ సంస్థలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 రకాల దారులు ఉన్నాయి. శ్రమ సువిధ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఎంసీఏ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడోది ఒకవేళ ఏమైనా లేబర్ కాంట్రాక్టర్స్, మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వాళ్ళు అయితే ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 విండోస్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఎప్పుడైతే కనుక తను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అతనికి 17 డిజిట్లా యూనిక్ యూజర్ ఐడి వస్తుంది, తన మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తన ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇన్స్టంటేనియస్గా ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయిపోతుంది. తనకి సంబంధించిన గుర్తింపు కార్డు, ఈ పహచాన్ కార్డు కూడా వెంటనే తను ప్రింట్ తీసి కార్మికుడికి ఇస్తే ఆ రోజు నుంచి 3 నెలల పాటు హ్యాపీగా ప్రాథమిక సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఇకపోతే యజమానులు ఈరోజు కొంతమందిని రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ని, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వచ్చారు. ఈ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఇంతకాలానికి ఒకసారి చేస్తూ ఉండాలని ఏదన్నా ఉంటుందా
0: సార్? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నెలలో పనిచేసిన కార్మికుడు వచ్చే నెల రావాలని లేదు. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ డేస్ 0, వేజెస్ 0 పెట్టి మాకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి, నో వర్క్, లెఫ్ట్ ఇట్లా ఉంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్, దానికి సంబంధించిన రిమార్క్స్ కనుక ఇస్తే నెక్స్ట్ మంత్ ఆ ఎంప్లాయీ వాళ్ళ డేటాబేస్లో కనిపించరు. అట్లా ప్రతి నెల కూడా ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తను ఈఎస్ఐ అనేది కట్టాలి. వాళ్ళకి నేను నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ వేజెస్ కనుక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా చలాన్ 4% క్యాల్కులేట్ చేసుకొని చలాన్ జనరేట్ అవుతుంది, అది 15వ తారీఖు లోపల కట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఈఎస్ఐ నెంబరు అనేది యూనిక్ నెంబరు. చాలామందికి తెలియదు ఏంటంటే ఈఎస్ఐ నెంబరు 10 డిజిట్స్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్. ఈరోజు నాకు ఇక్కడ ఒక ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయితే కనుక నేను ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటకి వెళ్ళినా, లేకపోతే నేను ఒక పార్ట్ టైం ఎంప్లాయీ అయ్యండి వేరే సంస్థలో నేను పనిచేసినా సరే ఇదే ఈఎస్ఐ మీద ఫైల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వివిధ రకాలైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ కూడా, ఎంటైటిల్మెంట్ కూడా మీ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎస్ఐ నెంబరు రిజిస్టర్ అయినది అది పర్మనెంట్ నెంబరు. ఎంప్లాయర్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి తన హోమ్ పేజ్లో చూసినప్పుడు సెర్చ్ ది ఇన్సూర్డ్ పర్సన్ బై మొబైల్ నెంబర్, యూఏఎన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు

0: వెళ్ళి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ యూఏఎన్ నెంబర్ కానీ వీటిలో ఏదో ఒకటి కనుక వాళ్ళు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈఎస్ఐ సర్వర్ నుంచి అతను ఆల్రెడీ ఏ నెంబర్ మీద అయితే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ని వీళ్ళు ఉపయోగించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మంత్లీ చందా కట్టచ్చు.
1: బాగుందండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ విధానంలో చందాలు కట్టడం కానీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ కొంతమంది మరి యజమానులు చేయకపోవచ్చు రకరకాల కారణాలుగా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు మరి మధ్యలో చాలా కాలం అయింది మొదలుపెట్టి మరి చేయలేదు ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు బీమాలోకి మార్చుకోవచ్చు.
0: గౌరవనీయులైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు ఆయన కార్పొరేషన్కి చైర్మన్ గారు కూడా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్ప్రీ SPREE స్ప్రీ మీన్స్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మీరు అన్న ఈ సమస్య ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సంస్థ నడుపుతున్నాను, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు 10 మందికి మాత్రమే నేను రిజిస్టర్ చేశాను. ఇప్పుడు నేను ఆ మిగతా 10 మంది ఒక 4 నుంచి 5 నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ పాత లయబిలిటీ వస్తుందేమో, పాత ఇన్స్పెక్షన్స్ ఎవరైనా వస్తే కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది భయంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఈ స్ప్రీ పీరియడ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, ఇది విండో పీరియడ్ 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. ఈ పీరియడ్లో ఆల్రెడీ ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయిన కర్మాగారాలు కానీ సంస్థలు కానీ ఇలా లెఫ్ట్ అవుట్ అయిన ఎంప్లాయీస్ని ఎవరినైతే వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయలేకపోయారో వాళ్ళని ఈ పీరియడ్లో కనుక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే కనుక కార్పొరేషన్ ప్రీవియస్ లయబిలిటీస్ కానీ ఏమి క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే మేము ప్రీవియస్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేయము, ప్రీవియస్ బెనిఫిట్ ఇవ్వము, దీని ద్వారా ఎక్కువ కార్మికులకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు అవుతారు.
1: అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఏమైనా చేర్చకపోతే ఇప్పుడైనా చేర్చవచ్చు, అది కూడా ప్రత్యేకంగా ఈ పథకం కింద.
0: కానీ దీంట్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది సార్. అంటే ఈ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా సంస్థ కానీ కర్మాగారం కానీ 10 మంది ఉంటే మ్యాండేటరీగా 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆ అవగాహన ఉండదు, ఎందుకంటే మేము ఇప్పుడు యాక్చువల్గా మా స్టాఫ్ కూడా ఫీల్డ్లో కూడా ఈ స్కీమ్ గురించి వెళ్తున్నారు. మా దగ్గర డేటా అంతా ఉంటుంది, పిఎఫ్లో రిజిస్టర్ అయిన వాళ్ళది కానీ, లేబర్ డేటా కానీ, ఎంఎస్ఎంఈ డేటా కానీ, స్కూల్స్ డేటా కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. 10 మంది ఉన్నారు కానీ ఈ వాళ్ళు గనక ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే ఏదైనా ఒక స్కూల్ ఉదాహరణకి ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు, మాకు 10 మంది టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు అని చెప్పి పిఎఫ్ రిజిస్టర్ అవుతారు 20 మందితో 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ డేటాబేస్ ప్రకారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ 4-5 ఏళ్ల క్రితమే రిజిస్టర్ అయి ఉండాలి, కానీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఈరోజు ఈ స్ప్రీని కనుక ఉపయోగించుకోకుండా కనుక వాళ్ళు అట్లా నిర్లిప్తత వహిస్తే 1 జనవరి నుంచి మా ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకి చట్టపరంగా 5 ఏళ్ల రికార్డ్స్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ కవరేజ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైతే మీరు 10 మంది టచ్ అవుతారో అక్కడి నుంచి రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, డ్యామేజెస్, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే ఈ స్ప్రీ టైంలో ఇట్లా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇమీడియట్గా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వెంటనే ఈఎస్ఐ పరిధిలోకి రావటం అనేది మంచిది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఫ్యూచర్లో మీకు పాత లయబిలిటీ ఉండదు, ఏ విధమైన పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ యాక్షన్స్ కానీ ఉండవు.
1: ఇకపోతే ప్రధానంగా ఈఎస్ఐసి కింద బీమా తీసుకున్న తర్వాత ఏ వసతులు ఏ సౌకర్యాలు ఉంటాయి
0: సార్? ఈఎస్ఐ చట్టపరిధిలోకి వచ్చి బీమాదారుడైన కార్మికుడికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక సైడు వైద్య ప్రయోజనం అనేది ఉంటుంది, రెండో సైడ్ వచ్చేటప్పటికి క్యాష్ బెనిఫిట్స్ అంటే నగదు ప్రయోజనాలు అనేది ఉంటాయి. మొదట మీకు మెడికల్ బెనిఫిట్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారము ఈ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిఎంఎస్ డిపార్ట్మెంట్ అనేది ఈ మెడికల్ సర్వీసెస్ చూస్తుంది. కార్మికులకు సంబంధించిన వైద్య సదుపాయాలని ఇదే చూస్తుంది. ఈ వైద్య సదుపాయాలని మనం 3 భాగాలుగా చూడాలి. 1 ప్రైమరీ మెడికల్ కేరు, సెకండరీ మెడికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కేరు. ఈ డిఎంఎస్ డిపార్ట్మెంటు రకరకాల డిస్పెన్సరీల ద్వారా, ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ఈ ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి కార్మికుడు, కార్మికుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఈఎస్ఐసి కార్పొరేట్

0: విషయం మాది రీజనల్ ఆఫీసులో విజయవాడలో ఉంది. అక్కడ రీజనల్ డైరెక్టర్ గారు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన టైప్ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ అనేది చూడటం అనేది జరుగుతుంది.
1: అంటే ప్రధానంగా వీళ్ళకి వచ్చేటువంటి ఈ వైద్య సౌకర్యాల్లో ఎలాంటి స్థితిలో ఈ వైద్య సౌకర్యం పొందాలి అనేటువంటి విషయం కార్మికులకి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం పొందాలో కొద్ది వివరంగా తెలియజేయండి.
0: మెడికల్ బెనిఫిట్ అనేది ఒక కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి కూడా ఇది లభిస్తుంది. ఈఎస్ఐ స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మెడికల్ స్కీమ్ ఒక్కరోజు పనిచేసినా సరే ఈఎస్ఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈరోజు నేను పనిచేశాను మీ కర్మాగారంలో, రేపటి నుంచి రాలేదు, కానీ ఆ ఒక్కరోజుకి కనుక నాకు ఇన్స్టంటేనియస్గా మీరు సిస్టంలో నాకు ఇచ్చిన వేజెస్, నాకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఫైలింగ్ ఒక నెల తర్వాత చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇమీడియట్గా చేయగలి ఈఎస్ఐ కార్డు కనుక నాకు ఇవ్వగలిగితే నేను నా ఫ్యామిలీ మెంబర్సు ప్రైమరీ మెడికల్ సర్వీసు సెకండరీ మెడికల్ సర్వీసు 3 మంత్స్ పాటు కంటిన్యూస్గా మేము ఉపయోగించుకోవచ్చు. అందుకనే ఈఎస్ఐ మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ మీరు ఎంప్లాయీ ఎన్నాళ్ళు పనిచేస్తున్నాడు అనేది చూడొద్దు. అతను ఒకరోజు పనిచేస్తాడా, టెంపరీనా, కాంట్రాక్టా, ఇదంతా ఏమీ సంబంధం లేదు. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు, మీరు అంత ఇంత నగదు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఎలా అయినా చేయనివ్వండి. మీకు ఎంప్లాయర్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్ కనుక ఆటోమేటిక్గా ఏర్పడితే అటువంటి వాళ్ళందరికీ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఈఎస్ఐ కార్డు, ఈ పెచాన్ కార్డు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాథమికంగా మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈరోజు నేను వర్కర్ని ఇక్కడ నేను చేసి ఉండొచ్చు, తర్వాత నేను పనిచేయను నాకు గడవదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్ళి నేను ఇంకో చోట పనిచేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు నా ఈఎస్ఐ కార్డు నెంబర్ చెప్తాను, అక్కడ వాళ్ళు నేను ఎక్కడ ఎన్ని రోజులు అయితే పనిచేస్తారో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ వేస్తారు. ఇవన్నీ తెలియకుండా బ్యాక్ ఎండ్లో సర్వర్లో స్టోర్ అయ్యి వాళ్ళకి నగదు ప్రయోజనాలకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అట్లానే సూపర్ స్పెషాలిటీ ఉంది. సూపర్ స్పెషాలిటీ కూడా కార్మికుడు తను చేరిన 6 మంత్స్ అయితే కానీ సూపర్ స్పెషాలిటీకి ఎంటైటిల్మెంట్ ఉండదు. తన రిలవెంట్ కాంట్రిబ్యూషన్ పీరియడ్లో 78 డేస్ చేయాల్సి వస్తుంది. అట్లానే కార్మికుడు యొక్క ఫ్యామిలీ మెంబర్కి సూపర్ స్పెషాలిటీ అంటే సూపర్ స్పెషాలిటీ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి వాళ్ళు గనక ఈ నెంబర్ ఆఫ్ డేస్, ఈ వేజెస్ కనుక ప్రాపర్గా ఇవ్వగలిగితే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. రిలవెంట్ కాంట్రిబ్యూషన్లో 78 రోజులు, అంతకుముందు కాంట్రిబ్యూషన్లో 78 రోజులు ఉంటే కానీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఉండదు. అందుకనే నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు అనేది సంబంధం లేకుండా వాళ్ళకి ఈఎస్ఐ కనుక వర్తింప చేయగలిగితే వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, మీరు ఇచ్చినటువంటి కార్డు ఉంది, సద్వినియోగపరచుకోవడానికి ఏ ఆసుపత్రికి పోవాలి, ఎక్కడికి పోవాలి అనే దానికి సంబంధించి సమాచారం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది?
0: సార్, ఎంప్లాయరు కార్మికుల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిస్పెన్సరీ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఉత్తరాంధ్రలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దరిదాపుగా ఒక 14 డిస్పెన్సరీస్ వరకు ఉండటం అనేది జరిగింది. ఈ అట్లానే
1: ఎక్కడెక్కడ ఉన్నాయండి ఉత్తరాంధ్రలో?
0: ఉత్తరాంధ్రలో 14 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ అనేది డిస్పెన్సరీల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీకు క్యాష్ బెనిఫిట్స్, నగదు ప్రయోజనం అనేది వచ్చేటప్పటికీ మా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. చాలామంది కార్మికుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, కానీ అతని ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఒరిస్సాలోనో లేకపోతే కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళ గురించి ఈఎస్ఐ 2 డిస్పెన్సరీల ఆప్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే తను తనకి సంబంధించిన డిస్పెన్సరీ ఒకటి ఆప్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్యామిలీ కనుక దూరంగా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కార్డు మీద ఇతను లబ్ధి పొందొచ్చు, అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ ప్రాథమికమైన సంబంధించిన మెడికల్ సర్వీసెస్ కానీ సెకండరీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళు సౌలభ్యంగా తీసుకోవచ్చు.
1: అవసరం ఉన్నప్పుడు డిస్పెన్సరీస్ని, ఆసుపత్రుల్ని వాళ్ళు మార్చుకోవచ్చా?
0: డిస్పెన్సరీస్ వచ్చేటప్పటికీ మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెంటెడ్ బిల్డింగ్ మారుతుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. కార్మికుడు కనుక మార్చుకుంటే అది ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్తుంది, వాళ్ళు ఓకే చేస్తే మా బ్రాంచ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్పెన్సరీ అనేది మారుతుంది. డిస్పెన్సరీ ఈజ్ ది అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎంప్లాయీ వర్కర్. అదే బ్రాంచ్ ఆఫీస్ వచ్చేటప్పటికీ నగదు ప్రయోజనాలు ఇచ్చేది కాబట్టి అది సంస్థ ఎక్కడైతే ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్లో బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉంటుంది.
1: శ్యాంప్రసాద్ గారు, నగదు ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అని చెప్పారు కదా, నగదు ప్రయోజనాల్లో ప్రధానంగా కార్మికులకు వచ్చేటువంటి నగదు ప్రయోజనాలు ఏంటి ఈ బీమా?

0: ఉంటాయి. అవి ముఖ్యంగా అనారోగ్య ప్రయోజనం అంటే సిక్నెస్ బెనిఫిట్, మాతృత్వ ప్రయోజనం అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఉద్యోగ సంబంధిత ప్రయోజనం అంటే యాక్సిడెంట్ బెనిఫిట్, ఆశ్రిత ప్రయోజనం డిపెండెంట్ బెనిఫిట్, అంత్యక్రియలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్. ఇవే కాకుండా ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే జీవితకాలం వాళ్ళకి నెలవారీ పెన్షన్ బెనిఫిట్ కూడా ఇస్తాము. అట్లానే ప్రసవ ఖర్చులు, కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ నియంత్రణ ఖర్చులు కానీ, నిరుద్యోగ భృతి కానీ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈఎస్ఐ ద్వారా చెల్లించి అన్ని నగదు ప్రయోజనాలు బీమాదారునికి సంబంధిత బ్రాంచ్ ఆఫీస్ ద్వారా అందించబడుతుంది. ఈ బ్రాంచ్ ఆఫీస్ డీటెయిల్స్ కార్మికుడి యొక్క ఈ పహచాన్ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది. డిస్పెన్సరీ డీటెయిల్స్ రెండు కూడా ఆ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది, అడ్రస్తో సహా ముద్రించబడి ఉంటుంది. ఈఎస్ఐ ఉప ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పరిధిలో మనకు 7 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అవి అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం, చిట్టివలస, విజయనగరము మరియు శ్రీరామ్నగరు, శ్రీకాకుళంలో కూడా ఉండటం జరిగింది. కానీ అనకాపల్లి అండ్ శ్రీకాకుళంలో ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసులతో పాటు అక్కడ డిస్పెన్సరీ కూడా ఉండటం జరిగింది. అంటే అక్కడ నగదు ప్రయోజనాలతో పాటు మెడికల్ ప్రయోజనాలు కూడా లబ్ధి చేకూరుతాయి.
1: ఇట్లా బీమా, అలాగే నగదు సౌకర్యము, వైద్య సౌకర్యాలు ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు ఏదన్నా ఇక్కడ బీమా చేయించుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నాయా?
0: ఈఎస్ఐ కార్పొరేషను ఆల్ ఇండియాలో దరిదాపుగా 11 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు మరియు 1 డెంటల్ కాలేజీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎక్స్క్లూజివ్గా బీమాదారు యొక్క పిల్లలకి స్పెసిఫిక్గా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. వాటిలో 446 MBBS సీట్సు, 60 నర్సింగ్ సీట్సు మరియు 28 డెంటల్ సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేయటం జరుగుతుంది. వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన ముందు ఈఎస్ఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మాది esic.gov.in అనే దాంట్లో అడ్మిషన్స్లో వాళ్ళు చూస్తూ ఉంటే గనక దీనికి కేవలము భీమాదారుడైతే చాలు.
1: శ్యాంప్రసాద్ గారు చాలా మంచి వివరాలు తెలియజేశారు. మరి శ్రోతలు మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు చందా కట్టాలి, ఇంకా వివరాలు కావాలి అని అనుకునే వాళ్ళకి సమాచారం ఎక్కడ దొరుకుతుంది?
0: సార్, మా యొక్క బ్రాంచ్ ఆఫీసుల్ని వాళ్ళని అప్రోచ్ కావచ్చు. లేని పక్షంలో మాది హెడ్ క్వార్టర్స్ వెబ్సైట్ www.esic.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. లేని పక్షంలో ఈఎస్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1800-1125-26. లేని పక్షంలో మా యొక్క ఉప ప్రాంతీయ కార్యాలయము ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, 0891-2733-219.
1: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈఎస్ఐసి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు, ముఖ్యంగా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే నగదు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి ఎంప్లాయీస్కి, కార్మికులకి చక్కగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు. మరి వాళ్ళు వీటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా గోదావరి చిత్రం నుండి గాయత్రి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరనారాయణమూర్తి, సంగీతం కేఎన్ రాధాకృష్ణన్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా మనులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2727244. ఈ కార్యక్రమంలో మహిళలు వారు కోరుకున్న పాటను వినవచ్చు. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన వీణా విద్వాంసురాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి గారు ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసి జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం.

0: ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. వేల కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ,
2: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే, మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాం, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీవీఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసు జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రహదారులు, భవనాల శాఖలో 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక

ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018వ సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ

0: ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018 సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహన సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ,
1: ఈరోజు వరల్డ్ బైసికల్ డే ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మన మేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
0: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళామణులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2727-2444. ఈ కార్యక్రమంలో మహిళలు వారు

కోరుకున్న పాటను వినవచ్చు. ఇక మధ్యాహ్నం 2:31 ఏకచిత్ర గానం సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 90 ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన వీణా విద్వాంసురాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి గారు ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చలపతిరావు గారు ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఫోన్ ఇన్ లైవ్. హలో.
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నామండి. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: జయం సినిమాలోని
0: సరేనండి.
1: నా పేరు సుమలత అండి.
0: సరే సుమలత గారు, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.

0: हेलो हेलो हेलो
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నామండి.
0: మీ పేరు?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నిరీష.
0: ఏ సినిమా నుంచి కావాలండి పాట?
1: పెదబాబు సినిమాలోనే నవ్వవయ్య బాబు సాంగ్ ప్లే చేయండి.
0: సరేనండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.
1: ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు దేవిశ్రం శ్రీకాకుళం.
0: ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: నాకు వంశీ మూవీలో కోయిలమ్మ పాడుతున్నది సాంగ్ కావాలి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో,
1: హలో, చెప్పండి. ఏ సినిమా నుంచి
0: నమస్తే.
1: పాట వింటారు?
0: ఆడవాళ్ళ మాటలకు అద్దర్లు వేళ్ళే సినిమా నుంచి నా మనసుకి ప్రాణం పోసి పాట కావాలి.
1: మీ పేరేండి?
0: నా పేరు రమ్య అండి, వేపగొండ నుంచి మాట్లాడుతున్నాను.
1: సరే రమ్య గారు, మీరు కోరుకున్న పాట మీకోసం వస్తుంది.
0: థ్యాంక్ యూ.

ఇంతటితో మహిళావాణి స్త్రీల కార్యక్రమం హలో బాగున్నారా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్కోటి బప్పి లహరి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజకోటి బప్పి లహరి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజకోటి బొప్పి లహరి.

ఏకచిత్రగానంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి, సంగీతం రాజుకోటి బొప్పి లహరి.

0: మనచ్చేయం కాంతిమయం
1: కాంతిమయం,
0: మన మార్గం క్రాంతియుతం
1: క్రాంతియుతం,
0: మన జీవం గాంధీవం, మన ప్రాణం పాశుపతం.

మీరు ఇంతవరకు నిప్పురవ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇంతటితో ఏకచిత్ర గానం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:27. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 323.6 meters అనగా 927 kHz బై మీడియం వేవ్ ద్వారా 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు FM బ్యాండ్ 102 MHz పై FM రెయిన్బో ప్రసారాలు వినవచ్చు.

सभी परेशानियों का इलाज हो सकता है और सेहत के बारे में जान

वैष्णव ने

ഇന്നും കോളേജ്

Rainbow.

इतिहास बहुत ही लंबा

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5:10. ప్రకటించిన కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర, తీసుకోవాల్సిన చర్యలు. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం పర్యావరణం. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అనే పంచభూతాల కలయికతో ఏర్పడిన ఈ పర్యావరణం నేడు మానవుడి స్వార్థం వల్ల ముప్పులో పడింది. ఈ తరుణంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా దేశ భవిష్యత్తు అయిన యువతపై ఈ బాధ్యత మరీ ఎక్కువగా ఉంది.

మంచి పాట విన్నాం కదా. ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, భూతాపం, అడవుల నరికివేత వంటి సమస్యలు భూమి ఉనికికి ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకం మితిమీరిపోవడం వల్ల భూగర్భ జలాలు కలుషితమై మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు యువశక్తి అయినటువంటి యువతీ యువకులు ముందుకు వచ్చి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక మంచి పాట వినేద్దామా?

0: యువత తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియా వేదికల ద్వారా పర్యావరణ పరిరక్షణపై సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించవచ్చు. అలాగే రీల్స్, పోస్టులు మరియు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, దాన్ని నివారించే మార్గాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు
0: విషయంలో హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్లాస్టిక్ నివారణలో యువత చొరవ తీసుకోవాలి. నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని యువత పూర్తిగా నివారించాలి. తాము వాడకపోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా నారతో చేసిన సంచులను వాడేలా ప్రోత్సహించాలి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు సొంత సంచిని తీసుకెళ్లడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్.
3: పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరోజుతో ముగిసేది కాదు, అది నిరంతర ప్రక్రియ. మన పూర్వీకులు మనకి ఇచ్చిన స్వచ్ఛమైన ప్రకృతిని రాబోయే తరాలకు కూడా అంతే స్వచ్ఛంగా అందించడం మన బాధ్యత. యువత తమ ఆలోచనలకు ఆచరణను జోడించి హరిత భారతం వైపు అడుగులు వేయాలని ఆశిద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు, మెలోడీ చిత్రగీతాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట పెళ్ళి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మనో చిత్ర పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా అభినందన చిత్రం నుంచి పాట వింటారు.

0: సంధ్యారాగాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు వింటారు, చదువుతున్నవారు జి పద్మగారు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఇ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bamarlorry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9. ఉద్యోగ వార్తలు విన్నారు.

పల్లవిలో శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. శ్రీమతి మంధా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416167299 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 7416167299 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. ఇప్పుడు నీ స్నేహం సినిమా నుంచి ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంట

0: పై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ధి కోసం 3,75,00,000 రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1,00,00,000 రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88,00,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహన పోస్టర్ను ఈరోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయటం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం 311,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాయలుగా గతంలో పనిచేశానని, డిఎస్సి ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డిఎస్సి ప్రక్రియ పూర్తి అయిన 9 నెలలు తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
1: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డిఎస్సి అక్రమాలు ఉల్లంఘనలపై సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డిఎస్సి 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సి అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు

0: ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదె దూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః 1000 కోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. కర్ణాటకరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి DK శివకుమారః శపథగ్రహణం కృతవాన్. పశ్చిమబంగాళస్య తృణమూల్ కాంగ్రెస్ దళాత్ నిష్కాసిత TMC విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ పక్షే ప్రాయః 60 విధాయకాః సంతి. దిల్లీనగరస్య మాలవీయ నగరే విశ్రాంతినిలయే భీషణాగ్నికాండః 21 జనాః మృతః. అపి చ భారతం 25,000తమే వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌరవికాస విపణకం జాతం. ఇదానీం వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. పశ్చిమ ఏషియా సంకటకారణేన వర్ధితేషు ఇంధనమూల్యేషు భారతీయ విమాన సేవానాం కృతే విమాన ఇంధనస్య అర్థాత్ ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయిభ్యః 1000 కోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం ప్రశాసనం నిర్ణయం కృతవత్. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఏతేన విమానన క్షేత్ర సంబద్ధాః ప్రాయః 77 లక్ష ఆజీవికాః సురక్షితాః భవిష్యంతి. ఏషా సహాయతా యోజనా 36 మాస పర్యంతం ప్రవర్తిష్యతి. మంత్రిమండలేన దిల్లీ నికటవర్తి క్షేత్రే వాయుప్రదూషణ నియంత్రణార్థం అపి ఏకస్యః బృహత్యః యోజనాయః అనుమోదనం కృతం. ఆర్థిక సంబద్ధయా మంత్రిమండలీయ సమిత్యా ఒడిషా రాజ్యే రామేశ్వరాత్ పారాదీప పర్యంతం 360 అధిక 100 కిలోమీటర్ పరిమితస్య నూతన తటీయ రాజమార్గ నిర్మాణాయ అనుమతిః ప్రదత్తా. ఏతద్ అతిరిక్తం సమిత్యా బిహార రాజ్యే రాష్ట్రీయ రాజమార్గయోః 31 అధిక 200 చ ఇత్యేతయోః కగడియా పూర్ణియాఖండస్య చతుర్పథ పరియోజనా అపి అనుమోదితా. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు అద్య రాష్ట్రీయ ఆదివాసీ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృతవతీ. నవదిల్ల్యాం ఆయోజితాయాం ఏకీకృత జనజాతీయ వికాస సమవాయానాం తథా ఏకీకృత జనజాతీయ వికాసాయోగస్య చ విస్తార విషయికాయాం సమాయోజితాయాం సభాయాం రాష్ట్రపతి అవదత్ యత్ దేశవ్యాపినః జనజాతీయ సమాజస్య సంస్కృతిః అత్యంతా సమృద్ధా అస్తి. అతః జనజాతీయ సముదాయస్య ఉన్నత్యర్థాః విశేష ప్రయత్నాః కరణీయాః. తయా ఉక్తం యత్ వికాస కార్యాణి అంతిమ గృహం యావత్ అంతిమ గ్రామం యావచ్చ అవశ్యం ప్రాప్నుయుః. రాష్ట్రపతి చింతాం అపి వ్యక్తీకృతవాన్ కృతవతి యత్ అద్యాపి కేచన జనజాతీయ వర్గాః శాసనస్య వివిధాభిః యోజనాభిః అనభిజ్ఞాః సంతి.
2: PM జన్మన్ యోజనా కే తహత్ జనజాతీయ సముదాయ మే భీ సబ్సే పిచ్ఛరే సమూహ కే 20,000 సే అధిక గాంవ్ తో

0: नरेन्द्रमोदी अद्य केन्द्रीयमन्त्रिणः चिरागपासवानस्य लेखं सामाजिक अन्तर्जालमाध्यमेन प्रदर्शितवान्। तेन उक्तं यत् लद्दाखप्रदेशे प्राप्तम् अद्वितीयं वेरीफलं नवीनावसराणां विकासस्य प्रतीकः अस्ति। लेखे लद्दाखस्य उद्यमशीलतया तथा मूल्यवर्धनद्वारा विकासस्य नूतनद्वाराणि उद्घाटितानि इति प्रकाशितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.3 డిగ్రీలు సెంటీగ్రేడ్, గాలిలో తేమ 80%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీలు సెంటీగ్రేడ్, గాలిలో తేమ 85%. వర్షపాతం ఎక్కడా నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి రాగల 24 గంటల్లో వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోని తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో వినబోయే అంశాలు: ఫిట్నెస్ మంత్రాలు, సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ అనే అంశం గురించిన వివరాలు, ప్రేరణలో సేంద్రియ సాగుతో కోట్లు సంపాదిస్తున్న వారి గురించి తెలుసుకుందాం, వ్యక్తిత్వంలోని అంశం, యాక్టివ్ లిజనింగ్, శ్రద్ధగా వినడం, చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా వీణా విద్వాంసురాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో మొదలు పెడదాం.

ఫిట్నెస్ మంత్రాలో సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చేతులను ఎప్పుడూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని కాకుండా వేడివేడి ఇంటి భోజనాన్ని మాత్రమే తినాలి. నీటిని బాగా కాచి చల్లార్చి వడపోసుకుని త్రాగడం వల్ల చాలా వరకు నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమతెరలు, దోమల నివారణ మందులను వాడాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, బత్తాయి వంటి పండ్లు మరియు ఆకుకూరలను మనం ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ ఇన్ఫెక్షన్లు అనేవి కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చే తాత్కాలిక సమస్యలు అయినప్పటికీ వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తే అవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. జ్వరం, ఒళ్ళునొప్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వికాసంలో భారత్ ఇన్నోవేట్స్ 2026. భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, స్టార్టప్లు, అలాగే పరిశోధకుల ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడం. ఈ కార్యక్రమం 2026 జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో నిర్వహించబడుతుంది. ఈ వేదికపై భారతదేశంలోని ప్రముఖ డీప్టెక్ స్టార్టప్లు, ఐఐటీలు, ఐఐఎస్సి వంటి ఉన్నత విద్యాసంస్థలు తమ సాంకేతికత ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ వంటి అనేక రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వబడింది. భారత్ ఇన్నోవేట్స్ 2026 యువతకు తమ ప్రతిభను ప్రపంచ స్థాయిలో చాటుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే పెట్టుబడిదారులు, పరిశ్రమలు మరియు పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకునేందుకు దోహదపడుతుంది.

ప్రేరణలో సేంద్రియ సాగుతో కోట్లు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి తెలుసుకుందాం. అమెరికాలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో నెలకు లక్షల రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కొంతమంది తమ గ్రామ ప్రాంతాల్లోని రైతులు పండించిన పంటకు సరైన ధర రాక అప్పులు పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి తీవ్రంగా చలించిపోయారు. దాంతో తమ లగ్జరీ ఉద్యోగాన్ని, అమెరికా జీవితాన్ని వదిలేసి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చి సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడించి వినూత్న స్టార్టప్ను స్థాపించారు. వారు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి రసాయనాలు లేని సేంద్రియ సాగు పద్ధతులపై అవగాహన కల్పించడమే కాకుండా రైతులు పండించిన పంటలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లాభసాటి ధరకు కొనుగోలు చేసి నగరాల్లోని వినియోగదారులకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయించడం ప్రారంభించారు. మొదట్లో అందరూ ఎగతాళి చేసినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి వేలాది మంది రైతులకు స్థిరమైన ఉపాధిని కల్పిస్తూ తమ వ్యాపారాన్ని కోట్లాది రూపాయల టర్నోవర్తో ఒక విజయవంతమైన ఆర్గానిక్ బ్రాండ్గా మార్చి వ్యవసాయం దండగ కాదు, సరైన పద్ధతిలో చేస్తే కోట్లు సంపాదించే పండుగ అని నిరూపించి ప్రపంచవ్యాప్తంగా ఎందరో యువతీ యువకులకు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్గా నిలిచారు.

వ్యక్తిత్వంలో యాక్టివ్ లిజనింగ్, శ్రద్ధగా వినడం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మనం అవతల వారు చెప్పేది కేవలం సమాధానం చెప్పడం కోసమే వింటుంటాం. కానీ యాక్టివ్ లిజనింగ్ అంటే అవతల వ్యక్తి చెప్పే విషయాలను, వారి భావాలను అర్థం చేసుకోవడం కోసం పూర్తిగా మనసు పెట్టి వినడం. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళ. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మన దృష్టి మొత్తం వారిపైనే ఉండాలి. ఆ సమయంలో ఫోన్ చూడటం, ల్యాప్టాప్లో టైప్ చేయడం వంటివి చేయకూడదు. ఎదుటి వ్యక్తి తన మాట పూర్తి చేసే వరకు ఓపికగా వినాలి. మన అభిప్రాయాన్ని చెప్పాలనే తొందరతో వారి మాటలను మధ్యలోనే ఆపకూడదు. మనం వింటున్నామని అవతల వారికి తెలియజేయడానికి తల ఊపడం, వారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం, ముఖంలోని హావభావాలు చూపించడం అత్యంత అవసరం.

0: కార్యక్రమంలో చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా వీణా విద్వాంసురాలు శ్రీమతి వివిఎస్ మీనాకుమారి ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు.
1: నమస్కారం, నా పేరు వివిఎస్ మీనాకుమారి. బిహే గ్రేడ్ వీణా ఆర్టిస్ట్గా ఆకాశవాణిలో ఉన్నాను. ఆకాశవాణి 90 వసంతాల పండుగ జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కుటుంబానికి ఆకాశవాణితో 3 తరాలుగా అనుబంధం ఉంది. ఆకాశవాణిలో చాలా కార్యక్రమాల్లో వీణ వాయించాను. అందులో లైవ్ ప్రోగ్రామ్స్, కోఆర్డినేషన్, కాన్సర్ట్స్, మ్యూజిక్ ఫీచర్స్, రాగంతానం పల్లవి మొదలగు కార్యక్రమాలలో వీణ వాయించాను. ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. నా చిన్నప్పటి నుండి రేడియోలో మహావిద్వాంసుల సంగీత కార్యక్రమాలు విని నేర్చుకోవడానికి ఎంతో దోహదపడింది. అలాగే భక్తిరంజని, సూక్తి ముక్తావళి, వార్తలు, వనితలకు సంబంధించిన కార్యక్రమములు, వినోదానికి చిత్రగీతికలు, ఇలా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాగ మరెన్నో వసంతాలు ఆకాశవాణి జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే, జై హింద్.
0: ఈనాటి

0: ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చలపతిరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం వారి మాటల్లో వింటారు. పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణలో జీవ నియంత్రణ, విత్తన శుద్ధులు వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం, జానపద గీతం, అనంతరం వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్ర ప్రసారం, 9:15 స్పాట్ లైట్, రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు శ్రీమతి మందా శ్రీరమ్య వయోలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 10:45 ఆ పాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 నువ్వు నేను అందరూ దేశభక్తి గీతం బృందగానం, 6:10 భక్తి రంజనిలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, 6:30 చింతన, 6:35 పొలం పనులు, రైతు సోదరులకు కూరగాయల నారు జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలలో స్వరాజ్య సంఘం స్థాపకుడు వెన్నెల కంటి రాఘవయ్య జయంతి, నటుడు దర్శకుడు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి, సినీ గేయ రచయిత ఆరుద్ర వర్ధంతి సందర్భంగా నేటి మాటలో వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శ్రోత రచయిత డాక్టర్ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. అనంతరం సన్మానాల సన్నిబాబు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సినీ భక్తి గీతాల కార్యక్రమం పుష్పాంజలి. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, నిర్వహణ శ్రీ పి సూర్యారావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టీవీ శంకర నారాయణన్ గానం వింటారు శ్రీ ఎన్సి మాధవ్ వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రామో విగ్రహవాన్ ధర్మ నాటకం వింటారు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే సస్యరక్షణ కారకాలు, గ్రామస్థాయిలో తయారీ విధానం, ఖర్చులు, ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం. 2:31 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గుబ్బల శేషగిరిరావు బృందం వారి నిర్వహణలో దక్షయజ్ఞం బుర్రకథ వింటారు. ఇక రేపు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమంలో చేపల చెరువుల తయారీ, పిల్లల పెంపకంలో మెలకువలు, ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి సూచనలు, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో సేంద్రియ సాగు వల్ల

వ్యవసాయానికి ఉపయోగాలు. ఈ అంశం గురించి వ్యవసాయ సమాచారంలో వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఇక వార్తా ప్రసార కార్యక్రమాలు నిర్దేశిత సమయంలో యథాతథంగా కొనసాగుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडि परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై

చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డికే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ, రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పిఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ, సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిస్సా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్,

కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: యూనిఫామ్, షూస్, ఎల్ఐసి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఎల్ఐ

0: ఈనాటి పల్లిసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో తొంభై వసంతాల ఆకాశవాణి శీర్షికన పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చలపతిరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం పంటలలో పురుగులు, తెగులు నియంత్రణలో జీవ నియంత్రణ, విత్తన శుద్ధులు, వాటి ప్రాముఖ్యత, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. ముందుగా తొంభై వసంతాల ఆకాశవాణి శీర్షికన పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి చలపతిరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని వింటారు.
1: ఆల్ ఇండియా రేడియో స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం నా డ్యూటీలో భాగంగా ఓ మారుమూల హిల్ టాప్ విలేజ్కి వెళ్ళడం జరిగింది. గ్రామంలో ప్రవేశిస్తుండగా సినిమా పాటలు వినబడ్డాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. సినిమా పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఆ ఇంటి వరకు వెళ్తే వాళ్ళు రేడియోలో పాటలు వింటున్నారు. నిజంగా ఈ ట్రైబల్స్ రేడియోని ఈ విధంగా ఉపయోగించుకోవడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నిజం. హిల్ టాప్ విలేజెస్లో కూడా రేడియోని వాళ్ళు వాడడం, ఉపయోగించుకోవడం చాలా సంతోషం అనిపించింది. అంటే వారికే అని కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో సమాచార వ్యవస్థ ఎక్కువగా విస్తరణ అయిన సందర్భంలో కూడా మనకి ఆల్ ఇండియా రేడియో తెలుక ప్రసారాలు వినియోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువగా వినియోగించుకున్న వాళ్ళలో రైతులు ఉన్నారు. నాకు తెలిసి రైతులకి చాలా మటుకు రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో పంటలు ఎలా వేసుకోవాలి, ఏ విత్తనాలు చల్లుకోవాలి, ఎప్పుడు పురుగు మందులు కొట్టాలి, అలాగే తెగులు నివారణకి తీసుకోవాల్సినటువంటి

0: సూచనలు ఏమిటి, అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారం ఇత్యాది సమాచారాలంతా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పంటతో పాటుగా పాడి కూడా రైతుకి ఆర్థిక భరోసాను ఇస్తుంది. కనుక రైతులకు సంబంధించిన ప్రసారాల్లో పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ప్రసారాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రసారాల్లో డైరీ ఫార్మ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే షీప్ అండ్ గోట్ ఫార్మ్స్ ఎలాగా, అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాల్లో పశువుల్లో వచ్చినటువంటి జబ్బులు ఏమిటి, వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ ఏ సందర్భాల్లో మనం టీకాలు వేయించాలి, అలాగే మన ఈ ఉత్పత్తులు మాంసం ఉత్పత్తులు కానీ పాలు కానీ గుడ్లు కానీ ఏ ఏ సందర్భాల్లో మనం ఏ విధంగా విక్రయించినట్టయితే వీటికి మంచి రేటు వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా తెలియజేస్తూ రైతులకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతున్నారు. అందుకని మరొకసారి ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణలో జీవ నియంత్రణ, విత్తన శుద్ధులు వాటి ప్రాముఖ్యత అనే అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం వింటారు.
2: ఈరోజు మనం పంటల్లో పురుగులు, తెగుళ్ల జీవ నియంత్రణ, అదేవిధంగా వివిధ పంటల్లో విత్తన శుద్ధి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వివిధ పంటల్లో చీడపీడలు ఆశించడం వల్ల దాదాపుగా మనకి 30 నుంచి 35% వరకు పంటకైతే నష్టం కలుగుతుంది. అయితే ఈ నష్టాన్ని తగ్గించడానికి రైతు సోదరులు మనకి ప్రధానంగా మార్కెట్లో దొరికే రసాయన పురుగు మందుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ రసాయన పురుగు మందులను ఎక్కువగా వినియోగించడం వల్ల ఇటీవల కాలంలో పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు కలిగించే సూక్ష్మజీవులు ఈ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల రైతులకు వీటి వాడకం వల్ల సత్ఫలితాలు రావడం లేదని చెప్పవచ్చు. అదే కాకుండా విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు పెరగడం వల్ల నాణ్యతాపరంగా లోపాలు తలెత్తడం అనేది పరిపాటిగా తయారైంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రాకుండా ఉంటుంది. పంటల్లో మనం పురుగులు, తెగుళ్ల జీవ నియంత్రణ గురించి ముందుగా తెలుసుకుందాం. వివిధ పంటల్లో చీడపీడలు ఆశించడం వల్ల దాదాపుగా పంటలకు 30 నుంచి 35% వరకు పంట నష్టం అనేది కలుగుతుంది. అయితే ఈ నష్టాన్ని తగ్గించడానికి రైతు సోదరులు ముఖ్యంగా మార్కెట్లో దొరికే రసాయన పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు అనేవి ఎక్కువగా వాడడం వల్ల పురుగులతో పాటుగా తెగుళ్లను కలిగించే సూక్ష్మజీవులు ఈ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. వీటి వల్ల రైతులకు సత్ఫలితాలు రావడం లేదనే చెప్పుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల రైతులకు సస్యరక్షణ ఖర్చులు పెరిగిపోవడంతో పాటుగా మనకి నాణ్యతాపరమైన లోపాలు కూడా తలెత్తడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రావడం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చీడపీడల నియంత్రణకు రైతులు రసాయన పురుగు మందులతో పాటుగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంది. వీటిలో ముఖ్యమైనది జీవ నియంత్రణ పద్ధతి. ఈ జీవ నియంత్రణలో భాగంగా పరాన్నజీవులు, బదనికలు, వృక్ష సంబంధ పదార్థాలు, సూక్ష్మజీవుల ఆధారిత క్రిమిసంహారక మందులు, లింగాకర్ష బుట్టలను కనుక వాడుకున్నట్లయితే చీడపీడల ఉధృతిని పంటల మీద తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు. ముందుగా మనం పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. ఈ పరాన్నజీవులు అనేవి పురుగు జీవితంలో అన్ని దశల్లోనూ ఆశించి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పరాన్నజీవుల్లో గుడ్డు పరాన్నజీవి ముఖ్యమైనది. ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్నజీవిని ఉపయోగించి పురుగులను గుడ్డు దశలోనే నాశనం చేయడం ద్వారా పంట మీద పురుగులు కలగజేసే నష్టాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ గుడ్డు పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది మనకు ట్రైకోకార్డుల రూపంలో లభ్యమవుతుంది. వీటిని ఆకు అడుగు భాగాన పిన్నుల సహాయంతో అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో లభ్యమవుతాయి. ఇప్పుడు మనం ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది ఏ ఏ పంటల్లో ఏ ఏ పురుగులకి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా వరిలో కాండం తొలిచే పురుగు, అదేవిధంగా ఆకుముడత పురుగు నివారణకు ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనం 40,000 గుడ్లను ఒక ఎకరానికి విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం పంట విత్తిని 30 నుంచి 60 రోజుల మధ్యలో 3 నుంచి 4 సార్లు 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్నల కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్య కాబట్టి ఆ పురుగు నివారణకు కూడా

ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ ఎకరానికి 40,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 7 రోజుల నుంచి 2 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో కనుక విడుదల చేసుకున్నట్లయితే మొక్కజొన్న నాశించే కత్తెర పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చెరుకులో పీక పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 4 రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాండం తొలిచే పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 120 రోజుల తరువాత 2 నుంచి 4 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగలో ఆకుముడత నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 30 రోజుల నుంచి 3 నుంచి 4 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా, వంగ, అదేవిధంగా బెండలో కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పూత సమయం నుండి 3 నుంచి 6 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాలి. ఈ పరాన్నజీవులు విడుదల చేసిన 10 రోజుల వరకు రసాయన పురుగు మందులు వాడకూడదు. ఇప్పుడు మనం బ్యాక్టీరియాతో జీవనియంత్రణ గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియాలో ముఖ్యంగా బేసిలస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా, అదే మనకు బీటీ అని ముఖ్యంగా లభ్యమవుతుంది. ఈ బ్యాక్టీరియాలో ముఖ్యంగా బేసిలస్ తురింజెన్సిస్ బీటీ అనే దాన్ని మనం పురుగుల నివారణకు విరివిగా ఉపయోగిస్తాము. ఈ బ్యాక్టీరియాని ద్రవ రూపంలోనూ అదేవిధంగా పొడి రూపంలోనూ ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ లేకుంటే 400 గ్రాముల చొప్పున కానీ పిచికారీ చేసుకోవడం వల్ల చీడపురుగులను నియంత్రించుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా పురుగు శరీరంలో ప్రవేశించిన 7 గంటల తర్వాత నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ బ్యాక్టీరియా పురుగు శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత పురుగు శరీరం అంతా మెత్తగా అయిపోయి శరీరంలోని ద్రవం అంతా నల్లగా మారిపోవడం వల్ల పురుగు శరీరం నుంచి చెడు వాసన వస్తుంది. అదేవిధంగా పురుగుకి పక్షవాతం రావడం వల్ల పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా అపరాల్లో మారుక మచ్చల పురుగు, కాయ తొలిచే పురుగు నివారణకు 1 లీటర్ నీటికి 2 గ్రాముల ఈ బీటీని పూతకు ముందు, పూత దశలో, అదేవిధంగా కాయ ఏర్పడే దశలో గనక పిచికారీ చేసుకున్నట్లయితే పంట మీద వాటి ఉధృతిని తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున బీటీని కలుపుకొని పంటలో మనం ఎప్పుడైతే పురుగును గమనిస్తామో గమనించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కత్తెర పురుగును కూడా మనం నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శిలీంధ్రాల ద్వారా జీవనియంత్రణ గురించి తెలుసుకుందాం. శిలీంధ్రాలు మనం మొక్కల మీద పిచికారీ చేసినప్పుడు పురుగు ఎప్పుడైతే ఆకులను ఆహారంగా తీసుకుంటుందో అప్పుడు ఈ శిలీంధ్రాలు పురుగు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించిన తర్వాత శిలీంధ్రాన్ని బట్టి తెలుపు, ఆకుపచ్చ, నలుపు లేదా ఇతర రంగుల్లో బూజు లాంటి పదార్థం పురుగు శరీరం అంతటా వ్యాపించి దాని శరీరం నుంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పురుగు చనిపోతుంది. మనం ఇప్పుడు ఏ శిలీంధ్రాలు మనకి పురుగుల నివారణకు వాడుకుంటారో అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మెటరైజింగ్ అనెసోప్లియా కానీ, ఐసీరియా ఫ్యూమసోరోసియా కానీ, మెటరైజింగ్ రిలేవి అనే వాటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. ముఖ్యంగా మెటరైజింగ్ అనెసోప్లియా అనే దానిని కొబ్బరిలో ముక్కు పురుగు నివారణకు, వేరుశనగలో వేరు పురుగు నివారణకు, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ శిలీంధ్రాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొబ్బరిలో సర్పిలాకార దోమ అనేది ఎక్కువగా ఆశించి పంటకు ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. ఈ దోమని మనం నివారించుకోవడానికి రసాయన పురుగు మందులు పనిచేయవు కాబట్టి దాని నివారణకు మనం ఐసీరియా ఫ్యూమసోరోసియా అనే శిలీంధ్రాన్ని 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ నుంచి మనం కొబ్బరి పంటను కాపాడుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం పురుగుల నివారణ, వివిధ రకాల జీవ సంబంధిత బ్యాక్టీరియా, అదేవిధంగా శిలీంధ్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెగుళ్ల నివారణలో విరివిగా ఉపయోగించేటటువంటి ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రం మరియు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బ్యాక్టీరియాని గురించి తెలుసుకుందాం. ఈ రెండూ కూడా మనం వీటిని విత్తనం మరియు భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు వాడుకోవచ్చు. ముఖ్యంగా వేరుకుళ్ళు, వడలు తెగులు, నారుకుళ్ళు వంటి తెగుళ్ల నివారణలో ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, శనగ, మిరప, టమాటో, బత్తాయి, నిమ్మ వంటి పంటల్లో కూడా వాడుకోవచ్చు. వీటిని ఏ విధంగా వాడుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే వీటిని మనం భూమిలో వేసుకోవచ్చు, విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా పంట మీద కూడా పిచికారీ చేసుకోవచ్చు. ముందుగా భూమిలో ఏ విధంగా వేసుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే 2 కిలోల ట్రైకోడర్మా విరిడే కానీ, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ, 90 కిలోల

బాగా చివికిన పసులు ఎరువుతో కలిపి దానితో పాటుగా ఒక 10 కిలోల వేపపిండిని కూడా కలిపి దాన్ని ఒక గోనసంచుతో కప్పి ఉంచి ప్రతి 2-3 రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తూ ఆ మిశ్రమాన్ని అంతా పారతో కలిగి తిప్పుకొని మళ్ళా గోనసంచును కప్పుకొని 15 రోజులు కనుక ఉంచినట్లయితే ఆ సూక్ష్మజీవులు ఆ మిశ్రమం అంతా వ్యాపించి వృద్ధి చెందుతాయి. అప్పుడు ఆ మిశ్రమాన్ని మనం 1 ఎకరం పొలంలో ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఈ ట్రైకోడర్మా విరి లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేవి నాశనం చేస్తాయి. దానివల్ల మనం పంటను తొలిదశలో కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది కనుక చూసుకుంటే కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియాని కనుక వాడుకున్నట్లయితే ఇది తెగుళ్ల నివారణతో పాటుగా మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి కొన్ని రకాల హార్

మనకి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియాను కనుక వాడుకున్నట్లయితే ఇది తెగుళ్ల నివారణతో పాటుగా మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేసి అధిక దిగుబడిని సాధించడానికి సహాయం చేస్తుంది. వరిలో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు నివారణకు లీటర్ నీటికి 5 గ్రాములు కలుపుకుని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇక్కడ రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ట్రైకోడర్మా కానీ లేకపోతే సూడోమోనాస్ కానీ ఏ విధమైనటువంటి జీవ సంబంధితమైనటువంటి బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ ఇవి తయారు చేసినటువంటి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కంటే కూడా ఎక్కువగా నిలవ ఉండవు. కాబట్టి వీటిని కొనుగోలు చేసినప్పుడు అదేవిధంగా వినియోగించేటప్పుడు కూడా రైతు సోదరులు వాటి మీద ఉన్నటువంటి నిల్వ ఉంచే తేదీని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం వివిధ పంటల్లో విత్తన శుద్ధి మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. రైతులు పండించేటటువంటి అన్ని ఆహార పంటలను విత్తనం ద్వారానే ప్రవర్ధనం చేస్తారు. విత్తు కొద్దీ పంట అనే నానుడి అందరికీ తెలిసింది. ఏ పంటలో అయినా నాణ్యమైన దిగుబడి సాధించడానికి మూలం విత్తనం. కొన్ని సందర్భాల్లో విత్తనంతో పాటు అనేక రోగకారక శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు కూడా వృద్ధి చెంది మొక్కలను నష్టపరుస్తాయి. అదేవిధంగా మరికొన్ని సందర్భాల్లో విత్తనం మంచిదైనప్పటికీ కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు పురుగులు ఆశించి పంట నాణ్యతపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా మరికొన్ని సందర్భాల్లో విత్తనం మంచిదైనప్పటికీ కూడా భూమిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పురుగులు ఆశించి పంట నాణ్యతపై ప్రభావం చూపుతాయి. నేల విత్తనం ద్వారా సంక్రమించే హానికారక శిలీంధ్రాలు, పురుగుల నుండి మొక్కలను కాపాడడానికి విత్తనపై రక్షణ కవచంగా కీటకనాశినితో పాటుగా శిలీంధ్ర నాశనలతో పూత పూసే పద్ధతిని విత్తన శుద్ధి అంటారు. ఇప్పుడు మనం ఉత్తర కోస్తాలో పండించేటటువంటి వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ప్రధాన పంట అయినటువంటి వరిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందుతో కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి తొలిదశలో ఆశించేటటువంటి తెగుళ్ల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే 1 కిలో పొడి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందును కలిపి 24 గంటలు ఉంచిన తర్వాత నారుమడిలో గనక చల్లుకున్నట్లయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు అనేవి నాశనం అవ్వడం ద్వారా పంటను మనం తొలిదశలో తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు దంప నారుమడిని కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దంప నారుమడిని వేసుకునేటప్పుడు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం మందును కలిపి ఆ ద్రావణంలో మన విత్తనాన్ని 24 గంటలు ఉంచిన తర్వాత ఆ విత్తనాన్ని నుంచి మొలకలు కట్టించి ఆ మొలక వచ్చిన విత్తనాన్ని కనుక నారుమడిలో చల్లుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైన నారుమడిని పెంచుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనాన్ని నానబెట్టడానికి 1 లీటర్ నీరు అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ కానీ థైరామ్ కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆశిస్తున్నటువంటి కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రనిల్ప్రోల్, థయామిథాక్సమ్ అనే కాంబినేషన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంట విత్తన 20 రోజుల వరకు కూడా పంటను కత్తెర పురుగు బారి నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత మనం రాగి కనుక చూసుకున్నట్లయితే రాగిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం లేదా మ్యాంకోజబ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంటను అగ్గి తెగుల బారి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అపరాలు కనుక చూసుకున్నట్లయితే అపరాలలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ కానీ లేదా థైరామ్ ఆర్ క్యాప్టాన్లో ఏదో ఒక మందును పట్టించి 6 గంటలు ఉంచిన తర్వాత దానికి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS కానీ లేకపోతే థయామిథాక్సమ్ 30 FS కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంట విత్తన 15 నుంచి 20 రోజుల వరకు కూడా తొలిదశలో ఆశించేటటువంటి తెగుళ్ళు, అదేవిధంగా రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. వేరుశనగ కనుక తీసుకున్నట్లయితే వేరుశనగలో కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజల్ 2DS కానీ 3 గ్రాముల మ్యాంకోజబ్తో కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో వచ్చేటటువంటి మొదలకుళ్ళు, కాండం కుళ్ళు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. నువ్వుల్లో కనుక చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనం విత్తిన 20 రోజుల వరకు వచ్చేటటువంటి తెగుళ్ల బారి నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ పంటల్లో ఏ రకాల మందులు వాడుకో

0: అనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, విత్తన శుద్ధి చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు, నోటుకు మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎందుకంటే మనం తెగుళ్ళు మందులు కానీ పురుగు మందులు కానీ వాడతాం కాబట్టి అవి నోట్లోకి వెళ్తే వాటి విష ప్రభావం చేత అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి మందులను, అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాన్ని మనుషులకు, పిల్లలకు, పశువులకు దూరంగా ఉంచాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాన్ని నీటి గుంటలు, కాలువలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఒకవేళ మనం వాటికి దగ్గరగా ఉంచినట్లయితే ఆ విత్తన శుద్ధి చేసిన మందు నీటిలో కలవడం వల్ల ఆ నీటిని పశువులు కానీ మనుషులు కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్యం సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నీటి గుంటలు, కాలువలకు దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం, అదేవిధంగా నేల ద్వారా సంక్రమించి చీడపీడలను నియంత్రించి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పంట మొలకెత్తిన తర్వాత పైరుపై సస్యరక్షణ మందులు పిచికారీ చేయవలసిన అవసరం కూడా తగ్గుతుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు సస్యరక్షణ ఖర్చు కూడా తగ్గుతుంది. మనం విరివిగా పురుగు మందులను పిచికారీ చేయడం వల్ల మిత్ర పురుగులకు అనేది హాని జరుగుతుంది. కాబట్టి తొలి దశలో మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మిత్ర పురుగులను పురుగు మందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. మానవులు, అదేవిధంగా ఇతర జీవరాశుల ఆరోగ్యాన్ని కూడా పురుగు మందుల విష ప్రభావం నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణలో జీవ నియంత్రణ, విత్తన శుద్ధులు, వాటి ప్రాముఖ్యత అనే అంశంపై ఎం స్వాతి గారి వివరణ విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. చదువుతున్న వారు శ్రీమతి ఏ బృందాకుమారి.
1: రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన

0: శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచన. భారత వాతావరణ కేంద్రం అమరావతి వారు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాలో రాగల 5 రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉండి గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 36.2 డిగ్రీల సెంటీగ్రేడ్గా, అదే కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం వేళల్లో 76 నుంచి 77% కాగా మధ్యాహ్నం వేళ 68 నుంచి 77% ఉండవచ్చు. గాలి గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నైరుతి వైపు వీచే అవకాశం ఉంది. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలోనికి వెళ్తే, ముందుగా నువ్వుల పంట. నీటి వసతి ఉన్న రైతులు ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వులను మే నెల చివరిలోపు వేసుకోవచ్చు. నువ్వులలో అధిక దిగుబడినిచ్చే YLM 17, YLM 66 వంటి రకాలను ఎంపిక చేసుకుని కేజీ విత్తనాలను 3 గ్రాములు మ్యాంకోజెప్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో యూరియా 22 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 63 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 17 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత గోగునార. గోగు వేసే రైతులు భీమిలి 1, MMV 9, MMV 10, MMV 7 మరియు MMV 4 వంటి గోగు రకాలను ఎంపిక చేసుకుని 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రాముల మ్యాంకోజబ్ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాల్సి ఉంటుంది. కూరగాయలు మొక్కలు చూస్తే ఇందులో ఎక్కువగా రసం పీల్చే పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి కూరగాయల్లో రసం పీల్చే పురుగు ఆశించే అవకాశం ఉండడం వల్ల డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల నేలలో తేమను కాపాడడానికి గడ్డి లేదా పంట అవశేషాలతో మల్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు. మామిడి పండుయగ నివారణ కోసం 2 మిల్లీలీటర్లు మిథైల్ యూజినాల్, 3 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని లీటర్ నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలో 200 మిల్లీలీటర్ల ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాల్సి ఉంటుంది. దీనివల్ల మగ ఈగలు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయి. నేల తయారీ. స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలి. పంట కోత అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో మట్టి నమూనాను సేకరించి విశ్లేషణ చేసినట్లయితే రాబోయే ఖరీఫ్లో భూసారం తగినట్లుగా యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా చేపట్టుకోవచ్చు. ఖరీఫ్కి ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవడానికి, వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాల్ని ముందుగా సేకరించి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతు సోదరులు మేలైన వంగడాలతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: వ్యవసాయ సమాచారం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం.

0: భారత్ శీర్షికన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరికీ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ

0: వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
1: అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తాను.
2: ఇది హెచ్పీవీ వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది, డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో, ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు, అంతే తేడా.
0: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా, ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ఒక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
0: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి, ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
2: దాంతోపాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
1: అవకాశం
2: లేదు.
0: దాదాపుగా
2: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
0: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
1: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు

0: ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
1: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్, అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోస్ దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాం. ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పే చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జు, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్ ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారో, HPV వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డ్ ఏ ఉంటుంది.
2: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము HPV వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత HPV వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్

0: బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వరమాలిక సినిమా పాటలు వింటారు. సమర సింహారెడ్డి చిత్రం నుండి ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వింటారు.

0: ఏ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అమ్మా నాన్న తమిళమ్మాయి చిత్రం నుండి చక్రీ పడిన పాట వింటారు.

0: స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి

జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.

0: ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్ట్రపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్ట్రపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: उनके पास वो बहुत टैलेंटेड है. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ ఇస్మే సే ఆర్మూర్ జగత్యాల్, జగత్యాల్ మంచేరియల్ ఔర్ జగత్యాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగత్యాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై. జగత్యాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగత్యాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సెక్రటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో

0: నిర్మాణం చేయించారు. అలాగే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ATF ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జల్సా చిత్రం నుండి కేకే పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం న్యూస్ ఎట్ 9. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ആകാശവാണി അനുസന്ധാന കർണാടക സംഗീത കാര്യക്രമം രാഗം താനം പല്ലവിലോ ശ്രീമതി വീരഘണ്ട లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. కుమారి మందా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. వినండి రాగం తానం పల్లవి. సింహేంద్ర మధ్యమం రాగం, తానం వెంకటేశుని ముద్దు కుమార, పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి. ఆది తాళం రెండు కళ్ళలు, పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదలి.

ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. సంతానం చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర్ నారాయణన్ గానం, శ్రీ ఎన్సి మాధవ్ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం వింటారు.

0: In major political developments in West Bengal, Rituprat Banerjee has been appointed as the leader of the opposition in the West Bengal Legislative Assembly. The appointment follows the Assembly Speaker's reported recognition of a rebel group of Trinamool Congress legislators as a separate legislature party. In Karnataka, senior Congress leader D.K. Shivakumar was sworn in as the 25th Chief Minister of the state today. Governor Thavarchand Gehlot administered the oath of office. Dr. G. Parameshwar, who held the home portfolio in the Siddaramaiah cabinet, was sworn in as Deputy Chief Minister. 12 legislators also took oath as cabinet ministers. Several senior Congress leaders, including Lok Sabha Leader of Opposition Rahul Gandhi and Congress President Mallikarjun Kharge, Chief Ministers of Telangana, Kerala and Himachal Pradesh, attended the ceremony. Prime Minister Narendra Modi has congratulated D.K. Shivakumar on taking oath as Chief Minister. Prime Minister Narendra Modi has stated that yoga is gaining tremendous popularity across the world. In a social media post, the Prime Minister said that he will join the first World Yogasan Sports Championship 2026 virtually tomorrow. The championship will be held in Ahmedabad in Gujarat. Mr. Modi said that the platform has brought together yoga enthusiasts from around the world. United States Ambassador to India Sergio Gore has said that 99% of the proposed India-US interim trade agreement has been finalized and both sides are working to resolve the remaining issues. Speaking at the City 2026 India Conference in Mumbai today, Mr. Gore expressed confidence that the agreement could be concluded within the next few weeks. National Payments Corporation of India has officially partnered with Ecleda Bank to launch Unified Payments Interface or UPI acceptance in Cambodia. The Ministry of Finance said that the first phase enables millions of Indian travellers to make seamless QR payments at over 4.5 million Cambodian merchants with a two-way corridor to follow. It said that in the subsequent phase, the corridor will become fully bi-directional. Cambodian citizens visiting India will soon be able to use their domestic banking and digital payment applications to scan millions of UPI QR codes throughout India. Union Minister for Social Justice and Empowerment, Dr. Virendra Kumar, today chaired a meeting of the National Council for Transgender Persons in New Delhi. Discussions were held on various aspects of welfare and employment, including enhancing awareness, promoting economic empowerment, strengthening financial inclusion, improving access to essential services, and ensuring effective grievance redressal mechanisms. And in badminton, India's Ayush Shetty advanced to the pre-quarterfinals of the Indonesia Open Super 1000 with a comeback win over China's Wang Hongyang. India also secured a mixed doubles victory as Rohan Kapoor and Ruthvika Garde defeated Chinese Taipei's Yang Fu Swan and Hu Ling Fang. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు నువ్వు నేను అందరం దేశభక్తి గీతం బృందగానం. 6:10 భక్తి రంజనిలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. 6:35 పొలం పనులు, రైతు సోదరులకు కూరగాయల నారు జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు. 7:15 ఉదయ సమీరాలలో స్వరాజ్య సంఘం స్థాపకుడు వెన్నెల కంటి రాఘవయ్య జయంతి, నటుడు దర్శకుడు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి, సినీ గేయ రచయిత ఆరుద్ర వర్ధంతి సందర్భంగా నేటి మాటలో వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శ్రోత రచయిత డాక్టర్ ద్విభాష్యం రాజేశ్వరరావు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. అనంతరం సన్మానాల సన్నిబాబు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టీవీ శంకర నారాయణన్ గారి గానం వింటారు. శ్రీ ఎన్సి మాధవ్ వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే సస్యరక్షణ కారకాలు, గ్రామస్థాయిలో తయారీ విధానం, ఖర్చులు. ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం వింటారు. 2:31 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ

గుబ్బల శేషగిరిరావు బృందం వారి నిర్వహణలో దక్షయజ్ఞం బుర్రకథ వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 11 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.3 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి రాగల 4 రోజులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:32. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.